శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 3వ తేదీ, శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ప్రారంభమైన ఈనాటి ప్రభాత ప్రసారానికి ప్రియనేస్తాలందరికీ హృదయపూర్వక స్వాగతం, శుభోదయం. సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు.

తరంగిణిలో భక్తిగీతాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. రిలే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగం

0: తో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్ట స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్త్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన విబిజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి రోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నటనశైల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్టపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కండి. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాభవించి ప్రాయశ్చిత్తము చేయవలే. అష్టదిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె. ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం. ఈరోజు వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05కు తెలుగులో వార్తలు. 7:15కు ప్రసారమవుతుంది ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణిలో ఆరోగ్యాంశం శీర్షికన మధుమేహ వ్యాధి, అపోహలు, అనుమానాలు, నిజాలు. ఈ అంశం గురించి భూపాల్పల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం పవన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఇక 8 గంటలకు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సహకార సంఘాల ప్రాధాన్యత గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఎనిమిది గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ 8:30కు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది.

తొమ్మిది గంటలకు చిత్రసీమ, 10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటాయి. 12:30కి తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు, 3:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి ముంబై కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే ఉంటాయి.

సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20కి ప్రసార విశేషాలు, సమాచార దర్శిని 6:25 ఉంటుంది. 6:30కు జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణిలో ఉద్యోగ సమాచారం వినవచ్చు. 7:05కు తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమవుతుంది వ్యవసాయదారుల కార్యక్రమం పంట పొలాలు. 7:45కు వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ 8:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది, 9:30కు శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10 గంటల నుండి ప్రసార సమాప్తి వరకు అంటే రాత్రి 11 గంటల వరకు మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం మీకోసం వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా హిమశ్రీని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హిమశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కరీంనగర్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న హిమశ్రీని రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రాచారి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ కి పెహచాన్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించారు. జిల్లా ముస్తాబాద్ మండల ఇన్ఛార్జ్ విద్యాధికారిగా అంబటి రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంబటి రవీందర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఇందిరా మహిళ లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తున్నట్లు జిల్లా ముస్తాబాద్ ఎంపీడీఓ లచ్చాలు తెలిపారు. రెండో విడతలో ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు 329 ఇళ్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. డబ్బులిస్తే ఇళ్లు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేంద్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలియజేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో

0: డిగ్రీ మొదటి సంవత్సరం బీఏ బీకాం బీఎస్సీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటనను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విడుదల చేస్తుందని విజయలక్ష్మి తెలియజేశారు. జిల్లాలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. పురోహితులు ప్రత్యేక పూజలు, చండీయాగం వైభవంగా జరిపించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బాల త్రిపుర సుందరి దేవిని కొలిచి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా ఇల్లంతకుట్ట మండలం రామోజీపేట గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ బడికి పంపించాలని, ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని గ్రామ పంచాయతీ పాలక వర్గానం తీర్మానం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపేలాగా సహకరించాలని సర్పంచ్ భూమయ్య కోరారు. వర్షాలు కురవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు బతుకమాడారు. గ్రామ దేవతలకు పూజలు చేసి మహిళలు వరుణుణ్ణి వేడుకుంటూ బతుకమాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూది మనీష, పంచాయతీ కార్యదర్శి కవిత, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రమ, వార్డు సభ్యురాళ్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు పన్నులు వసూలు చేయాలని సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముషం రమేష్ కోరారు. జిల్లాలో తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కేసీఆర్ నగర వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ నగర వాసులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కాలనీని ఇందిరమ్మ కాలనీలో 2025లో విలీనం చేశారని, కేవలం ఒక్క సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోనరావుపేట మండలం నాగారంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని నాగారం గ్రామవాసి, మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావును ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రస్తుతం ఆలయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న హనుమాన్ విగ్రహానికి సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు. కాగా ఆలయ అభివృద్ధికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ బృందంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, పాన్ డబ్బాలతో పాటు బస్టాండ్, పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్ఐ జ్యోతి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలను రవాణా చేయవద్దని కూడా హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా నమోదు చేసి యజమానులకు పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మ్యాపింగ్ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చురుగ్గా కొనసాగుతోంది. రాష్ట ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టు లో వేములవాడ ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో డిజిటల్ మ్యాపింగ్ కు ఇంటి యజమానులు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా జడ్జి నీరజ, అదనపు జిల్లా జడ్జి పుష్పలత, పాక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
1: ఇంతవరకు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
0: యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది 2022 జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది 11 ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైషే మొహమ్మద్,

0: వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాన్ని నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ముచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి ప్రతిరోజు జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే నాలుగు ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సునాయి తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై, లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యాని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్ని ఇకానమిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటల్లోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు, వెట్లాండ్స్, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం

0: పురోగతిని సమీక్షించారు. ఇప్పటి వరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బల్తాల్ 2 మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముగ్ధాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముగ్ధాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగ్లబోర్డ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 32వ మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా 2వ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత్, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి

0: శ్రోతలందరికీ నమస్కారం. ఉదయతరంగిణి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణిలో ఆరోగ్యామృతం శీర్షికన మధుమేహ వ్యాధి, అపోహలు, అనుమానాలు, నిజాలు ఈ అంశం గురించి భూపాల్పల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం పవన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వినిపిస్తోంది మీ ఆకాశవాణి. కార్యక్రమం వినిపోయే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్

0: లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయతరంగిణిలో ఇప్పుడు వినండి. మధుమేహ వ్యాధి, అపోహలు, అనుమానాలు, నిశాలు, ఈ అంశం గురించి భూపాల్పల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం పవన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
2: శ్రోతలకు నమస్కారం. మధుమేహం వ్యాధితో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అయితే ఈ వ్యాధి కంటే దాని గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు, భయాలు, అనుమానాలే ఎక్కువగా సమస్యను సృష్టిస్తున్నాయి. మరి వీటి గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎం పవన్ కుమార్ గారు. వీరు జయశంకర్ భూపాలపల్లిలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్. మరి వీరిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: శ్రోతలకి ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన అపోహలు, అనుమానాల గురించి ముందు నివృత్తి చేద్దాం. మరి ఏ అంశాల మీద అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్, ఎక్కువగా తీపి పదార్థాలు తింటే ఈ షుగర్ పెరుగుతుంది అనేది ఒక అపోహ ఉంది, మరి దీనికి మీరేమంటారు?
3: అంటే ఆల్రెడీ షుగర్ ఎస్టాబ్లిష్ అయ్యి డయాబెటీస్ అనేది నిర్ధారణ అయిన తర్వాత షుగర్ వాడకాన్ని తగ్గించడం అనేది అవసరం. కానీ షుగర్ తినడం వల్లనే డయాబెటీస్ వస్తుంది అనేది మాత్రం అపోహనే. కేవలం షుగరు లేదా తీపి వస్తువులు తినడం వల్లనే డయాబెటీస్ రావడం అనేది అపోహ. అది వంశ పారంపర్యం వల్ల కావచ్చు, ఊబకాయం వల్ల కావచ్చు, శారీరక శ్రమ, ఒత్తిడి, నిద్రలేమి, వంశ పారంపర్యం, ఇలాంటి కారణాల వల్ల అయితే షుగర్ వచ్చే అవకాశం ఉంది.
2: అట్లనే చాలా మందికి ఏమంటున్నారంటే మా కుటుంబంలో కూడా ఎవరికి లేదు అని అనుకుంటారు. సపోజ్ అనుకున్నా కూడా మాకు రాదు అనుకుంటారు, ఇది కూడా తప్పేనండి?
3: వంశ పారంపర్యం కూడా ప్రతిసారి ఉండాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా వాళ్ళు మొదటిసారి డయాబెటీస్ వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది.
2: అట్లనే ఇంకొకటి, లావుగా ఉన్న వాళ్ళనే షుగర్ వస్తుంది, సన్నగా ఉంటే రాదు అని కూడా అనుకుంటుంటారు.
3: సో లావుగా ఉన్న వాళ్లల్లో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని సన్నగా ఉన్న వాళ్లల్లో ఖచ్చితంగా రాదు అని చెప్పడానికి లేదు. లావుగా ఉన్న వాళ్ళు శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల, ఈ ఊబకాయం వల్ల కూడా షుగర్ అనేది వస్తుంది. వ్యక్తిగతంగా మన జన్యుపరంగా వాళ్ళు సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
2: అట్లనే ఇప్పుడు మరి ఈ లక్షణాలు ఉంటేనే షుగరు, లేకపోతే షుగర్ లేదు అని అనుకోవచ్చండి?
3: అంటే డయాబెటీస్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏమాత్రం లక్షణాలు లేని వ్యక్తి కూడా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. అయితే విషయం ఏంటంటే మనకి లక్షణాలు అనేటివి అధిక దాహం కానీ, అధిక మూత్రం కానీ, వెయిట్ తగ్గడం కానీ, వీక్నెస్ కానీ ఉండడం అనేది కామన్ లక్షణాలు. యూజువల్గా ఏంటంటే ఇది డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి. ఇన్సులిన్ వాడకం ఖచ్చితంగా చేయాల్సిన కండిషన్ ఒకటి. ఇన్సులిన్ వాడకుండా టాబ్లెట్లతో పాటు కొంతకాలం పాటు కంట్రోల్లో ఉంచుకొని తర్వాత ఇన్సులిన్ వాడాల్సిన అవసరం వచ్చే డయాబెటీస్. సో దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ వాడకం మాత్రమే చేయాల్సిన కండిషన్లో ఇలాంటి లక్షణాలు, అధిక దాహం కానీ, అధికంగా మూత్రం నడవడం కానీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో లక్షణాలు అనేవి లేకుండా కూడా షుగర్ రావడమే దీంట్లో ప్రత్యేకత. ఏ మాత్రం లక్షణాలు లేకుండా ఏదో వేరే ఇతర కారణం వల్ల మనం డాక్టర్ గారి దగ్గర చెకప్ వెళ్ళడం కానీ, ఏదైనా సర్జరీ పోస్ట్ చేయడం కానీ, అలాంటి టైంలో కూడా షుగర్ అనేది డిటెక్ట్ కాబడుతుంది.
2: మరి ఇట్లాంటప్పుడు మరి ఎప్పుడెప్పుడు షుగర్ పరీక్ష చేయించుకోవాలి అనే అనుమానం ఉంటుంది? ఎప్పుడు సార్?
3: ఇప్పుడున్న దైనందిక జీవితంలో ఒత్తిడి అనేది భాగమైపోయింది. వంశ పారంపర్యం అంటే తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ షుగర్ ఉన్న వాళ్ళు, ప్లస్ కొంచెం 30+, 30-35 ఏజ్ దాటంగానే అలర్ట్ అయ్యి రొటీన్గా ఇయర్లీ వన్స్ అన్న షుగర్ టెస్ట్ చేయించుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఎర్లీగా డిటెక్ట్ అయితే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. సో షుగర్ అనేది 35-30 సంవత్సరాలలోనే స్టార్ట్ అవుతుంది. ఇది వరకు కనీసం 40-45 సంవత్సరాల తర్వాత అనుకునేవాళ్ళం. ఈ లేటెస్ట్ ట్రెండ్లో, లేటెస్ట్ అలవాట్ల వల్ల, తినే ఫుడ్ కావచ్చు, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కావచ్చు, నిద్రలేమి వల్ల కావచ్చు, చాలా తొందరగా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. సో 30-35 ఇయర్స్ నుంచే మనం అలర్ట్ గా ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇయర్లీ వన్స్, లేదంటే మన లక్షణాలు మనం వెయిట్ తగ్గడము, లేకపోతే యాక్టివిటీ తగ్గడము, వీక్నెస్ అనిపించడం ఉంటే ఎర్లీగా కూడా చేపించు. ఇయర్లీ వన్స్, వన్స్ ఇన్ ఏ ఇయర్ చేపించుకుంటే మంచిది.
2: ఇందాక మీరు దశలు చెప్పారు, అట్లనే ఒక ఇన్సులిన్ కూడా చెప్పారు. మరి ఇక ఇన్సులిన్ వాడకం మొదలు పెడితే అది చివరి దశ అన్నది కూడా కొంతమంది అనుకుంటుంటారు.
3: అంటే యాక్చువల్ ఏంటంటే ఇది కూడా అపోహ అండి. ఇన్సులిన్ అనేది మనకు లైఫ్ సేవింగ్ డ్రగ్. షుగర్ లెవెల్స్ కనుక బాగా పెరిగినట్టయితే అది కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు టెంపరరీగా, అంటే ఇప్పుడు మనం ఏదైనా సర్జరీ టేకప్ చేస్తున్నాము, ఒక

0: పేషెంట్కి. షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్ వచ్చి పుండు మారడం సరిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇన్సులినే పనిచేస్తుంది అప్పుడు. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇన్సులిన్ వాడకం అనేది హార్మోన్స్ అది ఇంబ్యాలెన్స్ అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఉండేటి అని కూడా కరెక్ట్ చేసుకొని షుగర్ లెవెల్స్ ని బేబీకి అంటే పుట్టబోయే బిడ్డకి ఇబ్బంది కాకుండా షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు మాత్రమే ఇన్సులిన్ కూడా వాడతాం. ఖచ్చితంగా ఒకసారి మొదలు పెట్టినంత మాత్రం ఎప్పటికీ వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఇన్సులిన్ మాత్రమే వాడితే కంట్రోల్ వచ్చే డయాబెటిక్ టైప్ లో మాత్రమే మనం ఇన్సులిన్ రెగ్యులర్ గా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. అది చిన్న ఏజ్ లో స్టార్ట్ అవుతుంది, మనుషులు సన్నగా ఉంటారు, వంశ పారంపర్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్ లో ఇన్సులిన్ తప్పదు, కానీ కొన్ని ప్రత్యేక కండిషన్ లో ఇన్సులిన్ టెంపరరీగా మాత్రమే వాడతాము. అది కూడా మనం ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు, ముఖ్యంగా HbA1c లెవెల్ గనక 7.5-8 అట్లా ఉండి ఖచ్చితంగా మనం మంచి కంట్రోల్ కావాలి, యంగ్ పేషెంట్ లైఫ్ సేవింగ్ ఇంకా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ రావద్దు అన్నప్పుడు మాత్రమే ఆ HbA1c ని మళ్ళీ 3 మంత్స్ తర్వాత మానిటర్ చేసుకుని అది కనుక తగ్గింది అనుకోండి ఇన్సులిన్ స్టాప్ చేసి మళ్ళీ ఓరల్ డ్రగ్స్ కూడా మనం షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: మీరు HbA1c అన్నారు, అంటే
0: HbA1c అనేది మనకి యావరేజ్ షుగర్ ఆఫ్ 3 మంత్స్ ఇన్ ఎ పేషెంట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తోని పేషెంట్ చేయించుకొని రమ్మంటాం, అంటే తినక ముందు తిన్న తర్వాత షుగర్ చేయించుకొని రండి అంటాం. వాళ్ళు చాలా సార్లు ఏం చేస్తారంటే ప్లాన్డ్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు కొంచెం డైట్ కంట్రోల్ చేయడం, అంటే తక్కువ మోతాదులో తినడము, ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వల్ల ఫాస్టింగ్ పోస్ట్

0: పడతాము. అది కూడా మనం ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు, ముఖ్యంగా హెచ్బిఏ1సి లెవెల్ కనుక 7.5-8 అట్లా ఉండి ఖచ్చితంగా మనం మంచి కంట్రోల్ కావాలి, యంగ్ పేషెంట్ లైఫ్ సేవింగ్ ఇంకా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ రావద్దు అన్నప్పుడు మాత్రమే ఆ హెచ్బిఏ1సిని మళ్ళీ 3 మంత్స్ తర్వాత మానిటర్ చేసుకుని అది కనుక తగ్గిందనుకోండి ఇన్సులిన్ స్టాప్ చేసి మళ్ళీ ఓరల్ డ్రగ్స్ కూడా మనం షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: హెచ్బిఏ1సి అన్నారు అంటే
0: హెచ్బిఏ1సి అనేది మనకి యావరేజ్ షుగర్ ఆఫ్ 3 మంత్స్ ఇన్ ఎ పేషెంట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తోని పేషెంట్ చేయించుకొని రమ్మంటాం, అంటే తినక ముందు తిన తర్వాత షుగర్ చేయించుకొని రండి అంటాం. వాళ్ళు చాలా సార్లు ఏం చేస్తారంటే ప్లాన్డ్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు కొంచెం డైట్ కంట్రోల్ చేయడం, అంటే తక్కువ మోతాదులో తినడము. ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వల్ల ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేవి చాలా సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు నార్మల్ ఉంటాయి. కానీ ఈ హెచ్బిఏ1సి చేయడం వల్ల ఏంటంటే గత 3 మంత్స్ నుంచి మీ యావరేజ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంది, అంటే షుగర్ తీవ్రత గనక ఎక్కువ ఉంటే అది ఇండికేటర్ అనమాట. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేవి మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ హెచ్బిఏ1సి అనేది మాత్రం మనకు మిస్లీడ్ కాకుండా కొంచెం ఖచ్చితంగా ఇప్పుడు దీర్ఘకాలికంగా షుగర్ పేషెంట్లకి హెచ్బిఏ1సి చేయడం చాలా అడ్వాంటేజ్. మినిమం కంట్రోల్ లేకుంటున్నట్టయితే 3 మంత్స్ కోసారి చేపిస్తాం, ఒకవేళ కంట్రోల్ రెగ్యులర్ గా బాగానే ఉంటుంది షుగర్ లెవెల్స్ అన్నప్పుడు 6 మంత్స్ కోసారి, ఇంకా మంచి కంట్రోల్ చూపిస్తే 1 ఇయర్ కోసారి కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం వల్ల మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. చాలా మందికి హెచ్బిఏ1సి అనవసరంగా చేయిస్తారు డాక్టర్లు అన్న ఫీలింగ్ ఉంటుంది. నా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉంది అయినా కూడా డాక్టర్ గారు చేయించమన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మీ షుగర్ తీవ్రతని మీకు కలగబోయే అవయవ ఇబ్బందులు షుగర్ వ్యాధి వల్ల అది ఖచ్చితమైన ఇండికేటర్ అన్నమాట. హెచ్బిఏ1సి వాల్యూ దానికి ఖచ్చితంగా ఉంది, అవసరం ఉన్నప్పుడు చేయించుకోవడం అయితే మంచిది.
1: అయితే కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తుంటారంటే తినక ముందు తిన తర్వాత చేయించినప్పుడు అదే టైంలో కూడా హెచ్బిఏ1సి కూడా చేయిస్తారు, ఇది మంచిదా అసలు ఒకటి చేస్తే సరిపోతుంది?
0: అది యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ మీరు డయాగ్నోజ్, ఒక డయాబెటీస్ ఉంది అని ఒక వ్యక్తికి డయాగ్నోజ్ చేసినప్పుడు ఈ 3 వాల్యూస్ అవసరం. ఫస్ట్ టైం డయాగ్నోజ్ చేసేటప్పుడు హెచ్బిఏ1సి కానీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కానీ అవసరం. ఎందుకంటే ఒకటి దానికి సపోర్టివ్గా ఉంటాయి, అవి ఉన్నాయంటే వ్యాధి నిర్ధారణ చేయడం ఏ డాక్టర్కైనా ఈజీ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫాలోఅప్లో హెచ్బిఏ1సి ఫస్ట్ టైం చేయించారు 7 ఉంది, సరే మళ్ళీ ఒక 6 మంత్స్ చేయించారు 7.5 ఉంది, అది పెరిగే ట్రెండ్ చూపిస్తున్నప్పుడు నేను మళ్ళీ అడ్వైజ్ చేస్తాను 3 మంత్స్ తర్వాత మళ్ళీ చేయించండి, మీరు వాడే మందుల వల్ల రెస్పాన్స్ వస్తుందా లేదా చూద్దాము అని చెప్పేసి. సో అది తగ్గిందనుకోండి, సో 6 మంత్స్ తర్వాత చేయించుకోవచ్చు. పాయింట్ ఏంటంటే తగ్గడం మనకు అడ్వాంటేజ్, హెచ్బిఏ1సి అనేది కంట్రోల్ ఉండాలి అది అడ్వాంటేజ్.
1: మరి తగ్గటానికి కూడా వీళ్ళు జనరల్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బెల్లము తేన ఇట్లా బ్రౌన్ షుగర్ ఇట్లాంటివి వాడితే అసలు షుగర్ అనేది పెరగదు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు.
0: యాక్చువల్ ఇది కూడా అందరికీ ఉన్న అపోహ అండి, మీ ద్వారా క్లియర్ చేయదలుచుకున్నాను నేను. యాక్చువల్ గా తేనె గానీ లేకపోతే బ్రౌన్ షుగర్ గానీ ఈ సాక్రిన్ అనే ఇప్పుడు ఆర్టిఫిషియల్ షుగర్ కానీ బెల్లం కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్గా మళ్ళీ షుగర్ని పెంచే అవకాశమే ఉంటుంది. కొద్దిగా అపోహ ఉంది, సరే కొంతవరకు ఏమైనా చేంజ్ ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా షుగర్ని పెంచడానికే ఉపయోగపడతాయి, కొద్దిగా ఏదో తృప్తి అంతే.
1: అట్లనే మరి ఈ పండ్ల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటారంటే కొన్ని పండ్లు తినొచ్చు అంటారు, కొంతమంది ఏమంటారు అసలు పండ్లు తినొద్దు అంటారు, ఏమేమి తినాలంటారు ఎట్లా అది?
0: సో యాక్చువల్గా పండ్లు అన్నీ తినడం తినకపోవడం అనేది మాత్రం అడ్వైజబుల్ కాదు. సో పళ్ళు కూడా మనకి ఆరోగ్యానికి అవసరము. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా చాలా వరకు పళ్ళు తినొచ్చు, సంత్రా గానీ దానిమ్మ గానీ ఆపిల్ గానీ జామకాయ గానీ ఇప్పుడు వస్తున్న నేరేడు పళ్ళు గానీ మితంగా తింటే అన్ని మంచివి. బాగా తీయగా ఉన్న సపోటా గానీ మనకి ఇప్పుడు మ్యాంగో గానీ అరటి పండు గానీ కొద్దిగా మితంగా ఒక 2 ముక్కలు లేదా బాగా పండినవి తినకపోవడం బెటర్. ఇంకో పాయింట్ ఏంటంటే షుగర్ పెరగడం అనేది ఫ్రూట్ జ్యూసెస్ తోనే ఎక్కువ అవుతుంది. ఫ్రూట్ తినొచ్చు, రా ఫ్రూట్ అనేది అడ్వైజబుల్ అండి, కానీ ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది మీరు ఐస్ కలుపుకొని తాగుతారా, షుగర్ కలుపుకొని తాగుతారా, కలపకుండా తాగుతారా, ఏదైనా కానివ్వండి, రసం రూపంలో ఒక జ్యూస్ రూపంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకపోవడం బెటర్, షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇమీడియట్ గా.
1: అట్లనే ఇప్పుడు షుగర్ మందులు వాడటం మొదలు పెడితే ఇక జీవితాంతా వాడవలసిందే అనుకుంటూ ఉంటారు దానికి.
0: అంటే ఇది కూడా ఏంటంటే ఇది కూడా ట్రిక్కీ క్వశ్చన్, చాలా మందికి అపోహ ఉంటుంది, నేను కొన్నాళ్ళ తర్వాత మానేయచ్చు కదా, ఎందుకు ఎల్లకాలం వాడాలి, నా షుగర్ కంట్రోల్లో ఉంటుంది కదా అని. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దైనందిక జీవితంలో తినే ఫుడ్ అనేది 3 పూట్ల తీసుకుంటాం ఏదో ఒక రూపంలో, టిఫిన్ చేయొచ్చు మినిమం క్వాంటిటీ లేకపోతే లంచ్ డిన్నర్ ఇన్ని రకాలుగా మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు దానికి తగినంత వ్యాయామం కూడా అవసరం. మీ లైఫ్ స్టైల్లో కనుక సరైన ఫుడ్ తగిన మోతాదులో మీ వెయిట్ కంట్రోల్ ఉంచుకొని మినిమం ఒక 1/2 అవర్ కనుక వాకింగ్ చేస్తాను నేను రెగ్యులర్గా అన్నప్పుడు కొంత ఛాన్స్ తీసుకోవచ్చు. మీరు వాడే డోస్ షుగర్ కనుక కంట్రోల్ ఉండి హెచ్బిఏ1సి కనుక మెయింటైన్ అవుతుంటే డోస్ తగ్గిస్తూ ఒకనొక స్టేజ్లో అవసరమైతే స్టాప్ కూడా చేసే అవకాశం ఉంటుంది, కానీ ఈ ఛాన్స్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్.
1: అట్లా అట్లా ఇందాక మనం బెల్లము తేన బ్రౌన్ షుగర్ వాటి గురించి మాట్లాడుకున్నాము, అయితే ఈ మధ్యన ఏం చూస్తున్నామంటే ఇప్పుడు హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఆయిల్

0: ఆయుర్వేద ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఈ కాకరకాయ రసము ఇట్లాంటివన్నీ ఇక పూర్తిగా నయమవుతాయి అని కూడా అనుకుంటుంటారు.
1: సో ఇది కూడా మంచి ప్రశ్న. యాక్చువల్గా కాకరకాయ రసం తాగినా కానీ ఆయుర్వేదిక్ కానీ హెర్బల్ కానీ ఏవైనా కానీ మీకు సప్లిమెంటల్ మనం టాబ్లెట్లు తీసుకున్నప్పుడే వాటి పనితీరు వర్క్ అవుతుంది. మీరు ఏ లిటరేచర్ చూసినా కూడా ఆయుర్వేదిక్ మందులు కానీ హెర్బల్ మందులు కానీ వాడితే షుగర్ టాబ్లెట్స్ వాడకుండా కంట్రోల్ ఉంటుందనేది మాత్రం ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు. ప్లస్ ఇవన్నీ కూడా మనం నమ్మకంతో వాడుతున్నాం. కొంతవరకు వేపాక్ అని కొంతమంది అంటారు, ఇవన్నీ కూడా అంత పూర్తి స్థాయిలో షుగర్ కంట్రోల్ మాత్రం చేయలేవు. కొంతవరకు ఏమైనా సహాయపడతాయనే నమ్మకం మీకుంటే వాటితో పాటుగా మీ టాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా కంటిన్యూ చేయడం అవసరం. ఒకటే ఒకటి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే మెంతులు అనేవి నానబెట్టుకొని మనము కొన్నిసార్లు తీసుకున్నట్టయితే లేకపోతే మెంతుపొడి రూపంలో మెంతుల్ని కూరల్లో వాడినట్టయితే కొంతమేరకు ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెంచే అవకాశం ఉంది. మెంతులు ఒకటే ఇప్పటి వరకు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన మంచి ప్రోడక్ట్, మనం వాడుకోవచ్చు అండి.
0: అట్లనే ఇప్పుడు షుగరు సపోజ్ వచ్చింది అనుకుందాం, సరే మందులు వాడుతున్నాడు, కొన్ని రోజులు మీరు అన్నట్టు టెస్ట్ చేయించుకుంటారు, టెస్ట్ చేయగానే అందులో నార్మల్గా ఉంటుంది అనగానే మందులు ఆపేస్తారు.
1: సరే అదే యాక్చువల్లీ దురదృష్టవశాత్తు అందరూ చేసే పెద్ద తప్పు అది. యాక్చువల్గా షుగర్ కంట్రోల్ అనేది మీరు వాడే మందుల వలన, మీరు తీసుకున్న ఫుడ్ జాగ్రత్త ప్లస్ మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్లనే సాధ్యమవుతుంది. దాన్ని మళ్ళీ మీరు డిస్టర్బ్ చేశారంటే ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. సరే మీరు తగ్గించారు, తగ్గించినప్పుడు మధ్యలో చెక్ చేసుకోండి. సింపుల్ 1 మంత్ తర్వాత ఒక 3 వీక్స్ లేకపోతే ఇంకా కొంచెం టైం తర్వాత ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ లను చేయించుకోండి. అలాగే నేను చెప్పిన 3 మంత్స్ తర్వాత చేసే HbA1c టెస్ట్ చేయించుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఈ విషయంలో ఎట్లుంటుంది అంటే మీరు రెగ్యులర్గా కనుక ఫిజికల్ యాక్టివిటీ డైట్ కంట్రోల్ చేయగలిగితే తప్పకుండా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అందుకే మనం ఫస్ట్ డయాగ్నోస్ అయినప్పుడు పేషెంట్కి ఒకవేళ బార్డర్ లైన్ కనుక షుగర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయగలిగితే ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 నిమిషాలు ప్లస్ డైట్ కంట్రోల్ చేయండి, తప్పకుండా మీకు కంట్రోల్ ఉంటుంది అనే చెప్తాం. ఒక 3 మంత్స్ తర్వాత రివ్యూ చేసి అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. లైఫ్ లాంగ్ వాడడమే సేఫ్. లేదంటే మీరు ఖచ్చితమైన కఠినమైన ఈ నియమాలు కనుక పాటిస్తే కొంతవరకు మేలు అయితే ఉంటుందండి తప్పకుండా.
0: అట్లనే ఇప్పుడు అన్నం విషయానికి వచ్చినప్పుడు ఏమైతుంటే షుగర్ రాగానే అన్నం పూర్తిగా బంద్ చేసేసి జొన్న రొట్టెల లేకపోతే మామూలుగా గోధుమ పిండి రొట్టెల ఇట్లాంటివి పెడితే ఇక మనం కంట్రోల్లో ఉంటుంది అనుకుంటారు, ఇందులో మీరేమంటారు?
1: సో అది కూడా యాక్చువల్ ఇది కూడా మంచి ప్రశ్న అండి. చాలామందికి ఉంటుంది అన్నం యాక్చువల్గా మనము అందరం తినే ఫుడ్, మేజర్ స్టేపుల్ ఫుడ్ అంటాము. సో అది మనము మన తెలంగాణ అనుకోండి, మొత్తం భారతదేశంలో ఎక్కువ శాతం తీసుకునేది రైస్. రైస్తోని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. యాక్చువల్గా గోధుమ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఇవన్నీ కూడా సేమ్ మోతాదులో ఉన్నప్పటికీ కాస్త గ్లైసిమిక్ ఇండెక్స్లో వేరియేషన్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే అన్నం తినంగానే అరగడం అనేది లేట్ అవుతే మనకు అడ్వాంటేజ్. అందుకే బ్రౌన్ రైస్ అంటాం. బ్రౌన్ రైస్ అంటే కొద్దిగా కవర్డ్, అది పాలిష్డ్ కాదు కాబట్టి అరగడానికి టైం తీసుకుంటుంది. ఆ టైం ఎక్కువ తీసుకుంటే కనుక మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు గోధుమ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ కొంతవరకు రైస్తో కంపేర్ చేస్తే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా తక్కువ మోతాదులో షుగర్ పెరిగే అవకాశం ఉంది. విషయం ఏంటంటే మనం తినంగానే రైస్ డైజెషన్ అయిపోయి టక్కన షుగర్ లెవెల్స్ కనుక పెరిగితే మన బాడీ దాన్ని కంట్రోల్ చేయలేదు. మనం అది కనుక డైజెషన్ ప్రాసెస్ తిన్న పదార్థం కొద్దిగా టైం తీసుకుంటే కనుక షుగర్ లెవెల్స్ నిదానంగా పెరుగుతాయి కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు అనేది పాయింట్ అక్కడ.
0: మరి చిరుధాన్యాల గురించి కూడా ఎక్కువగా
1: మిల్లెట్స్ ఇవన్నీ కూడా అంతే అండి. సేమ్ మనం ఏంటంటే రైస్ కి ఆల్టర్నేటివ్ గా చిరుధాన్యాలు మిల్లెట్స్ కావచ్చు, రాగి, జావా ఇట్లాంటివన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టయితే మన కడుపు నిండుగా ఉంటుంది, అరగడానికి టైం పట్టినట్టయితే మనకి షుగర్ లెవెల్స్ కూడా స్లోగా నిదానంగా పెరగడం అనేది అడ్వాంటేజ్ అన్నమాట.
0: అట్లనే ఇప్పుడు మరి ఫ్రూట్స్ సంగతి చెప్పారు, మరి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, ఇవి వీటిలలో కూడా మరి వీళ్ళు రకరకాలు ఉన్నాయి, వీళ్ళకి అనుమానాలు, వాటి గురించి మీరేం చెప్తారు?
1: యాక్చువల్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచివి డయాబెటిక్స్ లో, కాబట్టి దాంట్లో కూడా సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే బాగుంటాయి. బాదం అనుకోండి ఒక 4 పీసెస్, పిస్తా ఒక 4 పీసెస్, అట్లా. మళ్ళీ కాజు తీసుకోకూడదు, కాజు కొద్దిగా హై ప్రోటీన్ క్వాంటిటీ ఉంటుంది. అలాగే ఖర్జూర లాంటివి, అంజీరా లాంటివి తీసుకోకూడదు. అది బాదం కానీ పిస్తా కానీ కొంచెం వాల్నట్స్ ఒకటి ది బెస్ట్. వాల్నట్స్, బాదము, పిస్తా మినిమం ఒక 4 పీసులు రోజు తీసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ వచ్చినప్పుడు పాలు పెరుగు విషయంలో కూడా అండి. సో పాలు పెరుగు కూడా మితంగా తీసుకుంటే పాలు కూడా మంచివే. కాకపోతే ఏంటంటే మనం మీగడ తీసేసిన పాలు, స్కిమ్డ్ మిల్క్ అంటాము, సో ఆ టైప్లో పూర్తిగా మీగడ తీసేస్తే కొంతవరకు పాలు తీసుకోవచ్చు. మజ్జిగ అయితే పల్చగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ఒక మంచి ఐటెం మనం తీసుకోవడానికి లిబరల్గా 1 లీటర్ వరకు కూడా రోజు తీసుకోవచ్చు, చాలా బెటర్ ఆప్షన్. సో అల్టిమేట్గా ఏ వ్యక్తి అయినా సరే డయాబెటీస్ వచ్చిందనగానే భయం అనేది వదిలిపెట్టి జాగ్రత్త అనేది పాటించి డైట్ కంట్రోల్ చేసుకోవడం, ఒక 30 నిమిషాల నుంచి 40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం,

0: నిద్ర సరిగ్గా ఉంచుకోవడము, సరైన మనం బేసిక్ లైఫ్ స్టైల్ కనుక పాటించేసినట్టయితే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ సంవత్సరాల తరబడి కూడా మన వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు ఏ ఇబ్బంది లేకుండా. అంటే భయభ్రాంతులు, డయాబెటీస్ రాగానే నాకు చిన్న ఏజ్లో వచ్చింది నాకేదో ఇబ్బంది అవుతుంది అనే ఫీల్ కాకుండా, డయాబెటీస్ వచ్చింది నేను దాన్ని ఎంత మంచిగా కంట్రోల్ చేసుకోగలుగుతాను, నా పరంగా నేను ఎంత కంట్రోల్డ్గా ఉంటే నన్ను అంత మంచిగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోగలుగుతాను అనేది చూసుకోవాలి. సరైన డాక్టరు, సరైన సలహా, అలాగే మీ సహకారం యాజ్ ఏ పేషెంట్గా, పేషెంట్ సహకారమే ముఖ్యం. ఎందుకంటే లైఫ్ లాంగ్ తనే లీడ్ చేయాలి. ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా, ముఖ్యంగా కిడ్నీ కాంప్లికేషన్స్ అనేవి డయాబెటీస్లో వస్తాయి, డయాలసిస్ కూడా వెళ్లాల్సిన అవసరం వస్తుంది, గుండె జబ్బు తీవ్రత ఎక్కువ, మెదడు స్ట్రోక్ వచ్చే తీవ్రత ఎక్కువ. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సిస్టమాటిక్ లైఫ్ కనుక లీడ్ చేస్తే డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ ఉంచుకోవచ్చు. 40 కాదు 50 సంవత్సరాలు కూడా డయాబెటీస్తో మనం జీవించవచ్చు అండి.
1: అట్లనే ఇప్పుడు షుగర్ ఉన్నటువంటి మహిళలు గర్భం దాల్చవచ్చు అండి?
0: దాల్చొచ్చు. షుగర్ మనం కంట్రోల్ చేసుకుంటూ, అంటే రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అవ్వక ముందు షుగర్ ఉండడం ఒక టైపు, ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి షుగర్ వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు షుగర్ ఉండకుండా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే షుగర్ కూడా ఉంటుంది. ఆ టైంలో ఈ మధ్య కాలంలో కొంతవరకు టాబ్లెట్స్ కూడా వాడుతున్నాము. అలాగే ఇన్సులినే బెస్ట్గా పనిచేస్తుంది.
1: సో ప్రెగ్నెన్సీలో వచ్చింది మరి అది కంటిన్యూ అవుతుందండి పోదా?
0: యాక్చువల్లీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే వచ్చిన షుగరు మీరు ఇమీడియట్గా డెలివరీ కాగానే హార్మోన్ చేంజెస్ అని నార్మలైజ్ అయిపోయి షుగర్ కంట్రోల్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ ఏం వాడకం అవసరం లేకుండా కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు 5 ఇయర్స్ కోసారి 10 ఇయర్స్ కోసారి ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అని చూసుకోవడం అయితే మంచిది. లేట్ ప్రెగ్నెన్సీ కనుక అయితే ఖచ్చితంగా వాళ్ళు 35-40 టైం ఏజ్లో ఒక్కసారి చూసుకోవడం బెస్ట్.
1: అట్లనే మరి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, పాదాలకు సంబంధించి లోపల రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాళ్ళకు సంబంధించి చెప్పులు వేసుకుంటే మంచిది, ఇలాంటి మంచిది అంటారు. జనరల్గా ఎట్లాంటివి వాడితే మంచిది? జనరల్గా నడిచేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే,
0: యాక్చువల్గా షుగర్ మనకు వచ్చి కొంచెం ఎక్కువ కాలం అయిందనుకోండి, తిమ్మిర్లు అనేవి వస్తాయి. తిమ్మిర్లు అంటే నరాల మీద షుగర్ వల్ల ఎఫెక్ట్ కనబడుతుంది అని అర్థం. అలాంటి టైంలో మనకి స్పర్శ జ్ఞానం అనేది తక్కువ ఉండడము, కొన్నిసార్లు ఏమైనా కుచ్చుకున్నా కానీ, ఏమైనా తగిలినా కానీ రాళ్ళు కానీ అవన్నీ తెలియకపోవడం అనేది జరగడం వల్ల పుండు రూపంలో అది ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాం. యూజువల్గా మీరు షూ వేసుకున్నప్పుడు, అట్లాంటివి వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది చూసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా దులుపుకొని వేసుకోవాలి. లోపల ఏమైనా పార్టికల్ ఉంటే కుచ్చుకుంటే మనకి స్పర్శ తెలియకపోతే కనుక పుండయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే కొంచెం సపోర్టివ్గా, కొంచెం గ్రిప్ బాగుండేలాగా, ప్లస్ తిమ్మిరి అది ఉంటుంది కాబట్టి కొంచెం రంధ్రాలతో బుడిపలతోని కొంచెం చెప్పులు ఒక వెరైటీగా వస్తున్నాయి. సో అది కూడా ఒక టైప్లో కొంతవరకు హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గ్రిప్ బాగుండడము, కొంచెం ప్రొటెక్టివ్గా ఉండడం, ఇంజురీస్కి తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రొటెక్టివ్ వేర్ కూడా డయాబెటిక్స్ పేషెంట్లో అవసరం. న్యూరోపతి అంటాం, పెరిఫెరల్ న్యూరోపతి ఆ టైప్లో.
1: అట్లనే ఇప్పుడు షుగర్ వ్యాధి కనుక ఉన్నవాళ్ళు, మనము ఎప్పుడైనా ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది అనుకోండి, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్తే వాళ్ళు సురక్షితంగా వెళ్ళగలుగుతారు?
0: యాక్చువల్లీ వాళ్ళు టాబ్లెట్స్ వాడినట్టయితే రెగ్యులర్గా టాబ్లెట్స్ తనతో పాటు తీసుకెళ్ళడం ఒకటి. ఎండలో ప్రయాణిస్తే కనుక డిహైడ్రేట్ కాకుండా వాటర్ ఎక్కువ తాగడం, మజ్జిగ కూడా పల్చర్ చేసుకొని తాగడం. అలాగే ఇన్సులిన్ వాడాల్సి వస్తే ఇవాళ రేపు పెన్ రూపంలో వస్తున్న ఇన్సులిన్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్సులిన్ బుడ్డీలు మనం అంటే నీడిల్తో పాటు తీసుకునే ఇన్సులిన్ మాత్రం ఎట్టి పసిలో బయట తిప్పకపోవడం బెస్ట్. ఎందుకంటే కొద్దిగా ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు దాని పొటెన్సీ అనేది తగ్గిపోతుంది. సో అదేంటంటే ఇంట్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ లేకపోతే క్లాత్లో, తడి క్లాత్లో చుట్టుకొని ప్రొటెక్ట్ చేయమంటాం. సో అలాంటి ఇన్సులిన్ డబ్బాని బయట తీసుకోకపోవడం బెటర్. వాళ్ళు మీరు డాక్టర్ గారు చూపించడానికి కనుక వెళ్తున్నట్టయితే దాని మీద నా కవర్ డబ్బా బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ చూపిస్తే సరిపోతుంది. బట్ ఇన్సులిన్ ఫ్లెక్స్ పెన్స్ వచ్చాయి కాబట్టి బయటకు వెళ్ళినా కూడా మనం షుగర్ని, ఆ ఇన్సులిన్ పెన్స్ని తీసుకెళ్ళొచ్చు, తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది అయితే ఉండట్లేదు. లేటెస్ట్ ఇన్సులిన్స్ వచ్చాయి కాబట్టి అవి క్యారింగ్ ఈజీ అవుతుంది.
1: అట్లనే ఇప్పుడు ఎక్కువగా ఆకలికి ఆగలేరు అని అంటుంటారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు సపోజ్ అక్కడ
0: యాక్చువల్ ఏంటంటే ఇది కూడా మంచి పాయింట్ అండి, కామన్ గా జరిగే ప్రాబ్లం. ఇది ఏంటంటే మనం సల్ఫనైల్ యూరియాస్ వాడుతున్నాం ఒక పేషెంట్లో, లేదంటే ఇన్సులిన్ వాడుతున్నాం. సో అలాంటి టూ కండిషన్స్, వాళ్ళు ఎల్డర్లీ పేషెంట్ కనుక అయి ఉంటే కొన్నిసార్లు ఈ డ్రగ్స్ అని ఏంటంటే షుగర్ని డౌన్ చేసే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా ఎల్డర్లీ పేషెంట్స్ ఎక్కువసేపు తినకపోవడం వల్ల, ఈ ఇన్సులిన్ వల్ల కావచ్చు, ఈ సల్ఫనైల్ యూరియా డ్రగ్స్ వల్ల కావచ్చు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. చల్ల చెమటలు రావడము, గాబర గాబర కావడం, ఈ రెండు ముఖ్య లక్షణాలు షుగర్ తగ్గుతుంది అనేది, అది మనం గమనించాలి. ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్లు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి తినడమే బెస్ట్. ఆగకుండా తినడం బెస్ట్. మీరు ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వాడతారంటే డాక్టర్ గారికి ఆ లక్షణాలు చెప్పినట్టయితే చాలా సార్లు వాటిని అవాయిడ్ చేయడం కానీ తగ్గించడం కానీ చేస్తారు. అలాంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు అలాంటి ఫీలింగ్ రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గైడెన్స్ తీసుకోవడం.

0: అట్లనే ఇప్పుడు ఆహారం తినేటప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఏదేనండి అని అంటుంటారు, ఇది ఎట్లా తీసుకుంటారు?
1: సో యాక్చువల్గా ఇది కూడా మంచి ప్రశ్న మీరు అడిగింది. పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక ఫుడ్ తీసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ షూటప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మన బాడీ ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం తక్కువ ఉన్నట్టయితే, అంటే సఫిషియెంట్గా ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఆ షుగర్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది. అదే మీరు మితంగా ఎక్కువసార్లు తీసుకున్నారనుకోండి, అడ్వాంటేజ్, మీరు తక్కువ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఇన్సులిన్ వాడకం అనేది తక్కువ ఉంటుంది బాడీలో, అంటే షుగర్ లెవెల్స్ అంత ఎక్కువ పెరగవు, ఇన్సులిన్ వాడకం కూడా అంత అవసరం పడదు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే. యాక్చువల్గా సీక్రెట్ అదే, యాక్చువల్గా ఏ పేషెంట్ అయినా కూడా సిస్టమేటిక్గా వన్స్ ఇన్ 2 అవర్స్ అట్లా ఫుడ్ ఏదో రూపంలో మితంగా తీసుకున్నట్టయితే చాలా బెటర్ కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ని. అంటే మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, అట్ ద సేమ్ టైం కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే మనం ప్రెగ్నెన్సీలో కూడా అదే చెప్తాం, తక్కువ మోతాదులో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కావాలి కాబట్టి తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు తినండి అని చెప్తాం అన్నమాట.
0: ప్రెగ్నెన్సీ అప్పుడు మహిళలకి ఉన్నప్పుడు అంటే పుట్టిన బిడ్డకు వచ్చే అవకాశం ఉందండి?
1: అది పాసిబిలిటీస్ ఉండొచ్చు, కాకపోతే ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పడానికి లేదు, ఎందుకంటే అది జస్ట్ హార్మోనల్ ఇష్యూస్. సో కొంతమందికి అట్లాంటి ఇబ్బంది లేకుండానే బయటపడవచ్చు.
0: అట్లానే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఒత్తిడి ఉన్నా కూడా షుగర్ అటాక్ అవుతుంది, లేకపోతే నిద్రలేమి ఉన్నా కూడా షుగర్ అటాక్ అవుతుంది, ఇది నిజమేనండి?
1: ఇది నిజం అండి, ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. సో ఒబేసిటీ అనేది, సెడెంటరీ లైఫ్ అనేది, అందరు కూడా ఒకే చోట కూర్చొని మినిమం కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా చేయడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల ఖచ్చితంగా షుగర్ బారిన పడే అవకాశం ఉంది. మీరు అన్నారు కదా యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే, ఎస్పెషల్లీ కొత్త ఎంటిటీ ఏంటంటే స్ట్రెస్, స్లీప్లెస్ నైట్స్, లేట్ నైట్ జాబ్స్ అనుకోండి, అట్లాంటి పని ఉన్నట్టయితే ఖచ్చితంగా వస్తుంది. యంగ్స్టర్స్ అంతా కూడా లేట్ నైట్ స్లీప్స్కి అలవాటు పడుతున్నారు, అలాగే స్ట్రెస్ అనేది కూడా ఉద్యోగ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, కొద్దిగా ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాయి.
0: ఇప్పుడు మరి షుగర్ ఉన్న వాళ్ళకి జనరల్గా శరీర అవయవాల్లో ఎక్కువగా ఏది చెడిపోయే అవకాశం ఉండదు ముందుగా ఏమైనా ఉంది?
1: యాక్చువల్గా షుగర్ ఏంటంటే డేంజరస్, అన్ని ఉన్న దాంట్లో అన్నిటికన్నా డేంజరస్ డిసీజ్ అండి. అన్ని అవయవాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏ అవయాన్ని కూడా వదిలిపెట్టదు షుగర్. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీస్, కిడ్నీస్ తర్వాత హార్ట్ అనుకోండి, తర్వాత ఇక మెదడు స్ట్రోక్ రావడం కానీ, ప్లస్ ఇప్పుడు నరాలు తిమ్మిర్లు రావడం కానీ, కంటి చూపు మీద కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని అవయవాలు ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకే కొంచెం మనం జాగ్రత్తగా ఉండి సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేస్తే షుగర్ వల్ల ఇబ్బంది పడకుండా అయితే ఉండగలుగుతాం.
0: బాగుందండి డాక్టర్ గారు. ఈ ముందుగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే మధుమేహం అనేది భయపడాల్సిన వ్యాధి కాదు, సరైనటువంటి ఆహారం కానీ లేకపోతే క్రమం తప్పని వ్యాయామం కానీ వైద్యుల సూచనలు కానీ ఇవన్నీ పాటించడం ద్వారా దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. అట్లాగే ఈ అపోహలని నమ్మకుండా శాస్త్రీయమైనటువంటి అవగాహనతో వీళ్ళు మరి శ్రోతలు కానీ లేకపోతే వినవారు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిద్దాం. మీకు ఆకాశవంత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం.
1: నమస్కారం. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మధుమేహ వ్యాధి అపోహలు అనుమానాలు నిజాలు ఈ అంశం గురించి భూపాల్పల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం పవన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
6: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
6: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
6: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142.

0: 91 82 98 642.
1: ఉదయ తెరంగిణిలో ఇప్పుడు ఓ పాట విందాము.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు

0: tax.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
6: ఉదయ తరంగిణిలో ఇప్పుడు మరో పాట విందాం.

0: పది లక్షల లాటరీ నాకా.
1: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలియజేయండి. అప్రమత్తండి.
3: ఉదయతరంగంలో ఇప్పుడు మరో పాట విందాము.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సహకార సంఘాల ప్రాధాన్యత, ఈ అంశం గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సహకార సంఘాల ప్రాధాన్యం గురించి చర్చించుకోబోతున్నాం. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో సహకార రంగం మరి ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు మరియు గ్రామీణ ప్రజలు వీరి యొక్క ఆర్థిక సాధికారతకు సహకార సంఘాలు వేదికలుగా నిలుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ సహకార సంఘాల యొక్క భవిష్యత్తు అవకాశాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు శ్రీ బి సంజీవరెడ్డి గారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: ముందుగా మనము ఈ సహకార సంఘం అంటే ఏమిటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటంటారు?
2: సార్, సహకార సంఘం కొంతమంది ప్రజలు ఆర్థిక అభివృద్ధి ప్రాతిపదికగా స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలతో సమిష్టిగా ముందుకు సాగి ఆర్థిక అభివృద్ధి కోసం ఉండే ప్రజల్ని సహకార సంఘం ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి దీనికి స్పష్టమైన లక్ష్యాలు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తారు.
1: మరి ఈ వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఈ సహకార సంఘాల పాత్రను ఎలా చూస్తున్నారు?
2: బలమైన ప్రజాస్వామ్యం కోసం మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి. దేశంలో సరికొత్త శిఖరాలకు దూసుకుపోవాలి. మన దేశాన్ని వికసిత భారత్గా పూర్తి

0: పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మన ముందున్న సాహసోపేతమైన లక్ష్యం. మన దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మనం సాధారణ వృద్ధి నుండి అసాధారణ మార్పు వైపు అడుగువేయాలి. అందుకోసం వికసిత భారత్ ఒక నిర్మాణాత్మక జాతీయ ప్రణాళికగా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అదేవిధంగా సహకార శాఖ కూడా ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక సార్వభౌమత్వం, పర్యావరణ పరిరక్షణ, ముఖ్యంగా సామాజిక సమానత్వం సాధించడం కోసం వికసిత భారత్ వైపు ప్రయాణిస్తుంది.
1: మరి ఈ సహకార రంగంలో సామాజిక వృద్ధి సాధించడానికి ఈ సంపద సృష్టి సహకార సంఘాల ద్వారా ఎలా జరుగుతుందంటారు?
0: భారత సామాజిక అభివృద్ధి సాధించడానికి సహకారం ద్వారా సంపద సృష్టి సూత్రంపై ఆధారపడి వ్యవస్థాగతంగా అభివృద్ధి చేయడం ముఖ్యమైన లక్ష్యం. ముఖ్యంగా ఈ లక్ష్యానికి సంబంధించి 1, పేదలు వెనుకబడిన వర్గాలని డెవలప్ చేయటం. నిజమైన అభివృద్ధి వెనుకబడిన వర్గాలతో సంక్షేమ రంగాలలో నిర్మాణాత్మక సాధికారత సాధించటం. 2, అదే ప్రజల కోసం ప్యాక్స్ ద్వారా ముఖ్యంగా రైతు వ్యవసాయ సహకార సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు పట్టణ సహకార బ్యాంకులు దళారీల ప్రమేయం లేకుండా ప్రజలకు పరపతి అందించటం, ప్రజలను స్థానిక సంఘాలలో భాగస్వామ్యం చేయటం, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని అభివృద్ధిపరచడం. ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే 28 ప్యాక్స్ ఉన్నాయి. 28 ప్యాక్స్లో 320 కోట్ల పరపతి ప్రజలకు అందించడం జరుగుతుంది. అట్నే పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్ అర్బన్ సహకార బ్యాంకు, గాయత్రి, మహేష్, భద్రాద్రి ఇటువంటి సంఘాలు కూడా వీటి పరిధిలో 350 కోట్ల పరపతి అందిస్తుంది. అంటే పరస్పర సహాయక సహకార సంఘాలు కూడా ఉన్నాయి. అన్ని సంఘాలలో ప్రజల్ని మమేకం చేసి ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ప్రయత్నం చేయటం. ముఖ్యంగా మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలకు సంబంధించి జిల్లాలో పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం కింద, అంటే సహకార శాఖ ద్వారా ప్రజలు అభివృద్ధి అయ్యే విధంగా పరస్పర సహాయక సహకార సంఘాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహకార సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మెప్మా సంఘాలు, ఇవన్నీ స్వయం సహాయక బృందాలు, ఇవన్నీ ఒకప్పటికిప్పటికీ ప్రజల ఆర్థిక అభివృద్ధి చెందటానికి సహకార వ్యవస్థలో వీళ్ళని భాగస్వామ్యం చేసి ఆర్థికంగా అభివృద్ధి చేస్తుంది సార్.
1: అయితే ఇప్పుడు ఈ మహిళల ఆర్థిక సాధికారతలో మరి సహకార సంఘాలు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయండి?
0: సార్, ఇక్కడ వరంగల్ జిల్లాలో ఐకేపీ ద్వారా మహిళా గ్రూపులు, స్వయం సహాయక బృందాలు గల్లీ గల్లీకి, బజబజారుకు, గ్రామ గ్రామంలో ఏర్పాటయ్యాయి. ఎందుకంటే సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి లేనిదే అభివృద్ధి సాధ్యం కాదని చెప్పి ఇవాళ ఐకేపీ ద్వారా 500 కోట్లకు పైగా పరపతిని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరపతి దేశవ్యాప్తంగా ఉంది. సహకార వ్యూహంతో అమూల్ కానీ, లిజ్జత్ కానీ విజయవంతమైన సహకార సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా మన వరంగల్ జిల్లాలో సహవికాస్ ఉంది. సహవికాస 130,000 మంది మహిళలతో 580 కోట్లు పరపతి ప్రజలకు అందజేస్తుంది. ఈ మేరకు ఏంటంటే సహకార రంగం ద్వారా మహిళల అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవచ్చు.
1: అట్లనే మరి ఇప్పుడు వ్యవసాయం కానీ, పాడి పరిశ్రమ కానీ, లేకపోతే మార్కెటింగ్ ఇట్లాంటి రంగాల్లో మరి ఏదన్నా ఈ సహకార సంఘం ఏమైనా వినూత్న కార్యక్రమాలు చేపట్టిందా? మరి ఎందుకంటే వికసిత భారత దిశగా పయనించేటప్పుడు
0: సార్, ఇక్కడ వికసిత భారత దిశగా పయనించే మార్గంలో భాగం మీరు గ్రామీణ రైతాంగం ఉండు. ముఖ్యంగా అన్నదాతలు దేశానికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. ప్రతి గ్రామానికి ప్యాక్స్ అనుసంధానం చేశాం. ఇలా వరంగల్ జిల్లాలో 28 ప్యాక్స్ ద్వారా ప్రతి రైతుకు లోన్ అందించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్యాక్స్ మొత్తం కంప్యూటరైజేషన్ కూడా చేయటం జరిగింది. కంప్యూటరైజేషన్ చేయటం వల్ల ఏంటంటే పారదర్శకత, సత్వర సేవలు అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్యాక్స్ని ప్రభుత్వం వికసిత భారత్ దిశగా మల్టీ సర్వీస్ హబ్లుగా మార్చి ప్రతి ప్యాక్స్లో కామన్ సర్వీస్ సెంటర్, జనౌషధి, కర్షక వికాస్ కేంద్రాలు, అదేవిధంగా కంప్యూటరైజేషన్ 100%, ఇవన్నీ చేయటం ప్రజల అభివృద్ధి కోసం అని చెప్పొచ్చు. అదే కాకుండా ప్యాక్స్లు ఈ మధ్యకాలంలో డ్రోన్స్ కూడా ఏర్పాటు చేశాం. రైతులు ఏంటంటే ఎరువులు, అదేవిధంగా పురుగు మందుల పిచికారీలో ఇబ్బంది పడుతున్నారు. దానికి గాను సాంకేతికను ఉపయోగించుకోవాలని చెప్పి మొదటి విడతగా 6 సంఘాలకు డ్రోన్ సమకూర్చాం. అదేవిధంగా విత్తనోత్పత్తి విషయంలో కూడా కొన్ని సంఘాలు విత్తన అభివృద్ధి సంఘాలుగా, ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఎఫ్పిఓలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అంటే సహకార యాక్ట్ కింద ప్లాన్ చేయడం జరిగింది. ఈ సంఘాలని ఏదైతే ప్యాక్స్ ఉన్నాయో వాటిని ఎఫ్పిఓలు గుర్తించడం జరిగింది. దీని కింద ఒక యాక్టివిటీని తీసుకొని ఆ యాక్టివిటీ కింద రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలు, అదేవిధంగా ఆదాయం కూడా, రైతు ఆదాయం పెంచే విధంగా కూడా బ్రాండింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, మార్కెటింగ్ కానీ ఇటువంటి ప్లాన్లు కూడా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా రైతులకు ఈ మధ్యకాలంలో పెట్రోల్ పంప్, వరంగల్ జిల్లాలో చంద్రరావుపేటలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశాం. ఆ దిశగా మిగతా పెట్రోల్ పంపులు కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా గోడౌన్స్, విపరీతంగా గోడౌన్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవాళ అన్ని సంఘాలకు, 28 సంఘాలకు ఒక్కొక్క సంఘానికి 5-6 గోడౌన్స్ చొప్పున రైతులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువుల పంపిణీ, ఈ గోడౌన్స్ ద్వారా ఎరువుల పంపిణీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. సమగ్రంగా రైతుకు అందుబాటులో విధంగా రైతుకు యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది.

0: అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతు మధ్య దళారీల బాధపడకుండా రైతుకు ఆదాయం పెంచే విధంగా ప్యాక్స్ ద్వారానే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుకు ఆదాయం ఇమీడియట్గా ఆన్లైన్ సిస్టంలో ఆదాయం వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. రైతు కొనుగోలు అంటే రైతు అమ్మిన ధాన్యాన్ని కూడా ఇమీడియట్గా ఆన్లైన్లే 24 అవర్స్లో కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సార్.
1: ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే అండి ప్రభుత్వ విధానాలు మరియు పథకాలు అండి సహకారంగా అభివృద్ధి చేయడానికి.
0: ఎస్ అవునండి, మౌలిక సదుపాయాలు సహకార రంగంలో ముఖ్యంగా ఇప్పుడు గ్రామీణ వ్యవసాయ రైతులు ఉండనుకోండి, ఈ రైతులకు 28 ప్యాక్స్ను డీసీబీలకు సాంకేతికతతో అనుసంధానం చేసినాం. అదేవిధంగా నేరుగా నాబార్డు మరియు జాతీయ మార్కెట్తో అనుసంధానం చేస్తున్నాం. అంటే వ్యవస్థలో పారదర్శకతను పెంచి సత్వర సేవలు ఇచ్చే అవకాశం, అవినీతి లేని వ్యవస్థ కూడా మార్పు చేయడంలో మెయిన్ ఉద్దేశం.
1: ఇంకా మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకేమన్నా పథకాలు ఉన్నాయండి వీటిలో?
0: ప్రభుత్వం నుంచి మౌలిక అంటే కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇవ్వాలేందంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాయి. మౌలిక వసతుల కోసం నాబార్డ్ ద్వారా ఎన్సీడీస్ ద్వారా కూడా పథకాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు రైతులకు పెంచే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది.
1: అట్లనే ఇప్పుడు మరి ఈ సభ్యుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచేందుకు మరి సహకార శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది?
0: సహకార శాఖ సహకారం ఒక ఉద్యమం కాబట్టి ఉద్యమాలు రైతులు మొత్తం ఇముడ్చుకునే విధంగా ఈ మధ్యన ఈపీఓలు ఏర్పాటు చేసి ప్రతి రైతు 2,000 షేర్ క్యాపిటల్ ఏర్పాటు చేసుకొని 2,000 షేర్ క్యాపిటల్ రైతులను తీసుకొని ప్రోత్సాహంగా ప్రభుత్వం కూడా ఎన్సీడీసీ నుంచి మళ్ళీ 2,000 షేర్ క్యాపిటల్ని తనకు సపోర్ట్కి ఇచ్చే విధంగా కూడా గ్రాంట్ ఇస్తుంది. ఈ రకంగా కూడా కొత్త మెంబర్షిప్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సొంత నిధులు పెంచడం కోసం ప్రతి సహకార సంఘంలో సహకార ఉద్యమం బేస్గా సహకార వారోత్సవాల బేస్గా కొత్త సభ్యులను మెంబర్షిప్ తీసుకొని సంఘంలో ఇముడ్చుకోవడం జరుగుతుంది. తద్వారా సేవలు అందించడం జరుగుతుంది.
1: ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో ఈ సహకార రంగం యొక్క లక్ష్యాలు ఏమిటండి? అంటే మరి వికసిత భారత దిశగా పయనించాలంటే కొన్ని చర్యలు తీసుకుంటూ వెళ్తున్నారు కదా.
0: ఇప్పుడు వాస్తవంగా వికసిత భారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన ఏంటంటే సాధారణ అభివృద్ధి నుంచి అసాధారణ మార్పు వైపు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మెయిన్ ప్లాన్. దీంట్లో సహకార వ్యవస్థను కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశం మెయిన్ ఉంది. ఆ ఉద్దేశంలో భాగంగా ఏంటంటే సహకార వ్యవస్థ పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలి, సాంకేతికంగా ముందుకు తీసుకుపోవాలి, ఆర్థికంగా బలోపేతం చేయాలి, ముఖ్యంగా గ్రామీణ మహిళల్ని, రైతుల్ని, పేదవర్గాల్ని అందరినీ మమేకం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలనేది మెయిన్ ఉద్దేశం.
1: ఇప్పుడు మరి ఈ సహకారంతో అభివృద్ధి అనే భావన ఇంకా మరింత విస్తరించడానికి ఇంకేమైనా చర్యలు అవసరం అయితే అంటారా?
0: ఖచ్చితంగా సార్, వికసిత భారత దిశగా కేంద్ర ప్రభుత్వం అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఆలోచన బట్టి మనం కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగా అందరి అండతో, అందరి అభివృద్ధి, అందరి ప్రయత్నంతో వికసిత భారత్ సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సంఘాల పటిష్టత కోసం, అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా మేము కూడా జిల్లా నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఆలోచనలు ఇస్తున్నాయో, ఎఫ్పీఓలు కానివ్వండి, ఎరువుల పంపిణీ కానివ్వండి, అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, రైతుకు పరపతి పెంచే విధంగా కానివ్వండి, బలహీన వర్గాలకు పరపతి పెంచే విధంగా కానివ్వండి, ఈ రకంగా ఆర్థికంగా ప్రజలను అభివృద్ధి చేసే ఉద్దేశంలో ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నా సార్.
1: మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వికసిత భారత దిశగా ఈ సహకార రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం. నమస్కారం అండి.
0: నమస్తే సార్.
2: ఇంతవరకు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సహకార సంఘాల ప్రాధాన్యత గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలకు నమస్కారం. తెలుగు సినీ గీతాల సుస్వర మాలిక చిత్రసీమకు స్వాగతం. ప్రతి సంవత్సరం జూలై 3 అంటే ఈరోజు ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీడే, అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కొంత ముచ్చటిస్తూ చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినిపించనుంది మీ ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మన జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఈరోజు కూడా ఒకటి. మన నిత్య జీవితంలో అవసరాల సౌకర్యం కోసం తయారైన ఈ పాలిథిన్ ప్రకృతికి మాత్రం శాశ్వత భారంగా మారింది. మనం కొన్ని నిమిషాలు ఉపయోగించే ఈ సంచి భూమిపై వందల సంవత్సరాల పాటు చెత్తగా మిగిలిపోతుంది. అందుకే ప్రకృతిని కాపాడే బాధ్యత మనదే అని గుర్తు చేసే రోజు ఈరోజు. మరి ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం మనం చేయాల్సింది ఏమిటి? ముచ్చటించుకుందాం ఈ పాట తర్వాత. జనతా గ్యారేజ్, ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట. రచన రామజోగేశాస్త్రి, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఒకటి. ప్లాస్టిక్ సంచులు మన జీవితంలోకి వచ్చిన తర్వాత సౌకర్యం పెరిగింది, కానీ అదే సమయంలో పర్యావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పునర్వినియోగం కానీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, బాటిల్స్, ఇతర ఉత్పత్తుల వాడకం పెరగడంతో ఈ వ్యర్థాలు భూమి, జలావరణ వ్యవస్థలో అధికంగా పోగవుతున్నాయి. దీనివలన ఆయా ఆవరణ వ్యవస్థల్లోని జీవులు నష్టపోవడమే కాకుండా జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం యొక్క చారిత్రక నేపథ్యం చూసినట్లయితే, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించే ఉద్దేశంతో 2005లో స్పెయిన్ కేంద్రంగా రీజీరో అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి చెప్పడంతో పాటు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2008 జూలై 3న మొదటిసారి ఈ సంస్థ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని నిర్వహించింది. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలు ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించాయి. చిత్రసీమలో ఇప్పుడు విందాం సిరి వెండెల ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం సమకూర్చింది కేవీ మహాదేవన్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: నేడు వీధి సందుల్లో నుండి సప్త సముద్రాల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టికే. రోడ్లపై, కాలువల్లో, నదుల్లో, సముద్రాల్లో పేరుకుపోతున్న ఈ ప్లాస్టిక్ వల్ల జలచరాలు, పశువులు, పక్షులు తీవ్రంగా నష్టపోతున్నాయి. నేలలో కలిసిపోని ప్లాస్టిక్ వల్ల భూసారం కూడా తగ్గుతోంది. చిత్రసీమలో ఇప్పుడు విందాం శతమానం భవతి చిత్రం నుండి ఈ పాట.

0: ఎల్ఐసి బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న పాలిథిన్ వాడకం క్రమంగా తగ్గిస్తూ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిద్దాం. అయితే ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్న ప్లాస్టిక్ బ్యాగ్స్పై మనకి కొంత అవగాహన ఉన్నా వినియోగంలో మాత్రం మార్పు రావట్లేదేమో అనిపిస్తుంది. పనిమీద ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి ఏదో ఒక రూపంలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్తో తిరిగి వస్తాడు, కాదంటారా? మీ ఇంట్లో కూడా ఇదే జరిగితే ఈరోజు నుండే వీటికి ప్రత్యామ్నాయంగా జనపనార, అదేనండి, జూట్ బ్యాగ్స్ లేదా కాటన్ పేపర్ బ్యాగ్స్ ఇలా వాడండి. ఇలాంటివి మనం బయటికి వెళ్ళేప్పుడు తీసుకెళ్తే మనం కొన్న ఏ వస్తువులనైనా చక్కగా ఆ బ్యాగ్స్లో పెట్టి తెచ్చుకోవచ్చు. అమ్మమ్మలు నానమ్మల రోజుల్లో వాళ్ళు ఇదే కదా చేసేవారు, గుర్తు చేసుకోండి ఒకసారి. మరి మనమెందుకు చేయకూడదు? ఏ మార్పు అయినా అది ముందు మనతోనే మొదలవ్వాలి, కాదంటారా? చిత్రసీమలో ఇప్పుడు విందాం బలగం. ఈ చిత్రం నుండి భీమ్ సిస్రోలియో స్వీయ సంగీతంలో రామ్ మిరియాల మరియు మంగ్లీతో కలిసి పాడిన పాట, రచన కాసర్ల శ్యామ్.
2: ఇంకా విడుతున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకం మన దైనందిన జీవితంలో వద్దు అనడానికి కారణాలేంటో చూద్దాం. ఈ పాలిథిన్ మట్టిలో అంత తొందరగా కలిసిపోదు. ఒక్క బ్యాగ్, జస్ట్ ఒకే ఒక్క బ్యాగ్ మట్టిలో కలిసేందుకు 500 నుండి 1000 సంవత్సరాలు తీసుకుంటుందంట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం అంటున్నారు పరిశోధకులు. భూమాతే కాదు, చెరువులు, నదులు, సముద్రాలు కూడా కలుషితమవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ తినడం వల్ల ఎన్నో మూగజీవాలు అసువులు బాస్తున్నాయి. తెలుగు సినీ గీతాల సుస్వరమాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట రుద్రవీణ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం సమకూర్చింది ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీడే రోజు మనందరం వీటి వల్ల కలిగే నష్టాలను గుర్తించి వీటి వినియోగానికి స్వస్తి పలుకుదాం. ప్లాస్టిక్ వాడనైతే పొద్దు గడవని రోజు నుండి ప్లాస్టిక్ వాడకుండా జీవితాన్ని సాగిద్దాం. పుట్టి 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళ ఆయుష్ని వెంట తెచ్చుకున్నా

ఈ ప్లాస్టిక్కి పులిస్టాప్ పెడదాం. పిల్లల్లో కూడా పర్యావరణంపై అవగాహన పెంచుతాం. మన ఒక్క చిన్న నిర్ణయం ప్రకృతికి ఒక పెద్ద బహుమతి అవుతుంది. ఈరోజు నుంచి మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. నేను ప్లాస్టిక్ సంచులను వీలైనంత వరకు ఉపయోగించను. ప్రకృతిని కాపాడేందుకు నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను అని. ఇలాంటి చిన్న చిన్న మార్పులే రేపటి పచ్చని ప్రపంచానికి బలమైన పునాది అవుతాయి. కాదంటారా? ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది. ఇప్పుడు దానిని కాపాడే బాధ్యత మనందరిది. ఈ అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకొని మన భూమిని మరింత పరిశుభ్రంగా పచ్చగా ఉంచేందుకు మనందరం కలిసి ముందుకు సాగుదాం. ఈ చిన్న సందేశం మీలో ఒక మంచి ఆలోచనకు నాంది పలుకుతుందని ఆశిస్తోంది మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తక్కువ వడ్డీ లోన్ కావాలా? నేను అద్వరం. అరే వావ్!
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీరు వింటున్నారు 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం నుండి చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట తండేల్. ఈ చిత్రం నుండి జావేద్ అలీ పాడిన పాట. పదాలు శ్రీమణి, స్వరాలు దేవిశ్రీ ప్రసాద్.

క్రిమినల్ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపన్నపాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట తెలుసు కదా. ఈ చిత్రం నుండి సిద్ధి శ్రీరామ్ పాడిన పాట. రచన కృష్ణకాంత్, సంగీతం సమకూర్చింది SS తమన్.

ఈ పూట చిత్రసీమలో చివరిగా వినబోయే పాట పెద్ది. ఈ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం ఉత్పాదకత పెంచే లక్ష్యంతో 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం పత్తి ఉత్పాదకత మిషన్ను వ్యవసాయ శాఖ గురువారం నాడు ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయంలో రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారు సమున కంభం వై జంక్షన్ సమీపంలో వేగంగా వస్తున్న ఎరువుల లారీ ఆగి ఉన్న ఆటో ఢీకొనడంతో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 3 అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలో 1 చిన్నారి గాయాలతో మరణించింది. గాయపడిన వారిని గిద్దలూరు కంభంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్యారిస్లో బీఎన్పీ పరిబా గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఫ్లయింగ్ వేల్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ బాగాన్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ బలాన్ని గెరడిన్ ప్రశంసించారు. భారత్ను కీలక కేంద్రంగా చేసుకుని తమ తయారీకి సంబంధించిన మొత్తం పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫ్లయింగ్ వేల్స్ చూస్తోందని బోగాన్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం 2 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు కోల్కతాలో ప్రారంభిస్తారు. కమిటీ వ్యవస్థలు, ఆర్థిక పర్యవేక్షణ, పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తారు. గంగానది పునరుజ్జీవనం కింద కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తొలి అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ్ళ ఎవర్ గ్రీన్ హిట్స్లో

1995 నుంచి 2000 వరకు రిలీజ్ అయిన సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

0: ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా మీరు విన్నారు సొగసు చూడతరమా సినిమా నుంచి అనురాధ శ్రీరామ్ పాడారు ఈ పాటని. సిరివెన్నెల రచన, రమణీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, నందిపేట నుంచి వెంకటేష్, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: సమరసింహారెడ్డి సినిమా నుంచి పాటనడుతున్నారు భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, ఇంకా కల్వకృతి నుంచి నేదునేల కళ్యాణ్ చారి, ఆర్మూరు నుంచి జిందం నరహరి లక్ష్మి, ఉదిత్ నారాయణ్ సుజాత పాడారి పాటని, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 1995 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్. ఇప్పుడు వచ్చేసింది గులాబీ సినిమా నుంచి. ఈ పాటను అడుగుతున్నారు నల్గొండ నుంచి అంజాచారి ఉపేంద్ర బ్రహ్మచారి, ఇంకా నిజామాబాద్ ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ ఇంద్రావేణి, ఎద్దుమైలారు నుంచి బాలకృష్ణ శారద. వీళ్ళందరి కోసం ఈ పాట మనో గాయత్రి పాడారు. ఈ పాటని శశి ప్రీతం సంగీతం అందించారు. అలాగే శశి ప్రీతం ఇంకా సీతారామ శాస్త్రి కలిసి రచించారు ఈ పాటని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చాలా బాగుంది సినిమా నుంచి పాటను అడుగుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత, ఇంకా సంగారెడ్డి నుంచి దుర్గేష్, లావణ్య, కాశీబుగ్గ, వరంగల్ నుంచి నల సుదర్శన్, సరిత, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. సామవేదం షణ్ముఖ శర్మ రచన, కోటి సంగీతం అందించారు.

జీన్స్ సినిమా నుంచి పాటనడుతున్నారు బోరంపేట నుంచి సంతోష సుప్రియ, ఇంకా ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకరపు రవి ఉమాదేవి, ఇంకా లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, వరంగల్ నుంచి శ్రీశైలం సునీత. వీళ్ళందరి కోసం ఈ పాట శ్రీనివాస్ పడారి పాటని ఏఎం రత్నం శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రేమలేఖ సినిమా నుంచి పాట నడుతున్నారు ఉమ్మడి నుంచి దివాకర్ విమల, ఇంకా డొంకేశ్వర్ నుంచి లక్ష్మీ ధనుష్, వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి ఇబ్రహీంపట్నం నుంచి గోపి కిషన్, ఉమామతి, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడారి పాటని భువనచంద్ర రచన, దేవా సంగీతం అందించారు.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

తెనాలి సినిమా నుంచి పాట నడుపుతున్నారు. గీతానగర్ నుంచి చౌడర్పు నాగేశ్వర రమాదేవి, నిజామాబాద్ నుంచి నరసింగరావు, జక్రన్పల్లి నుంచి అఖిల అరుణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారి పాటని వెన్నెల కంటి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: పలికించవా, తోడై పులకించవరే.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: పెద్దన్నయ్య సినిమా నుంచి పాట నడుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మికి ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. వేటూరి రచన, కోటి సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా విందాము ఆహా సినిమా నుంచి వందే మాతరం శ్రీనివాస స్వీయ సంగీతంలో పాడిన పాట సిరివెన్నెల రచన. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు బుధాన్ పోచంపల్లి నుంచి నెలకొందల మార్కండేయ, లక్ష్మి వరంగల్ డాక్టర్స్ కాలనీ నుంచి నర్సయ్య రామస్వామి, ఇంకా పెద్దపల్లి ప్రగతి నగర్ నుంచి మల్లేశం రమ్య,

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతుంది. ఈ కీలక భేటీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరవుతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలాగా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపైన ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. కాంగ్రెస్, పీఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్న లోపల కుమ్మక్కయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించేందుకు తేదీ, సమయం, వేదిక నిర్ణయించడానికి బీజేపీ సిద్దంగా ఉందని, ఇరు పార్టీలు ముందుకు రావాలని సవాల్ విసిరారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాల ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలోని ఓటర్ల సహాయార్థం జిల్లా ఎన్నికల అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల ప్రత్యేక ముసాయిదా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గల ఈఆర్ఓ కార్యాలయాల్లో 16 ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. భారత నౌకాదళానికి చెందిన తూర్పు ఫ్లీట్ నౌకలు ఉదయగిరి, కవరత్తి, శక్తి నిన్న సింగపూర్లోని చాంగి నేవల్ బేస్కి చేరుకున్న ఈ పర్యటన ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన సుదీర్ఘ సంబంధాలకు నిదర్శనమని, అలాగే ఆగ్నేయాసియా ప్రాంతంలో భారత నౌకాదళం కొనసాగిస్తున్న కార్యాచరణ మోహరింపులో ఇదొక భాగమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లోని చాలా ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుంచి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: పలుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 7 నిమిషాలు కావస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న దిగ్గజ నటుడు ఆయన. నటులు, దర్శకులు, కథా రచయిత, నవరసాలను వెండితెరపై అత్యద్భుతంగా పండించే నటుడు ఆయన. విశ్వ నట చక్రవర్తిగా తెలుగు పరిశ్రమలోనూ, అలాగే తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థానాన్ని సంపాదించుకున్న విశ్వ నట చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో. మరి ఇంతకీ ఎవరైనా, ఇందాక పాట వేశాను కదా, మరి గెస్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: పాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధురగా నాడ మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324082, మరొక నెంబర్
4: 2324085.
3: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Go Retro with Akashvani Telugu.
1: దారోవీరులారా, దిక్పాలకులను బంధించి హిరణ్య నగరం మనకు కొనియండి. సూచితివా నారదా, ముల్లోకములు జయించి మా ప్రతిజ్ఞ నెరవేర్చినాం.
2: అవునవును, సకల దిక్పాలకాది దేవగణముతో నీ సభామందిరము కందుల పండుగగా కళకళలాడుతున్నది.
1: సేనాపతి, వీరిని కారాగారమున పారవేయుడు.
2: దానవేంద్ర,
1: ఏం?
2: నాదొక చిన్న విన్నపం. వీరిని వారి వారి స్థానములందే ఉంచవచ్చునే.
1: సురపక్షపాతివి, బుద్ధి పోనిచ్చితివి కాదు.
2: ఆగ్రహింపకము. దిక్కులను పాలించుటకు నీకును ఎవరో ఒకరు కావలెను కదా. నీ ఆజ్ఞకు బుద్ధులై వారే పరిపాలించగలరు. నీకు కావలసినది వారిపై సార్వభౌమాధికారమే కదా.
1: నీ ఆలోచన బాగునే ఉన్నది. పరిపాలనా దక్షత గల సమర్థులను జారవిడవకూడదు. మీరందరూ నా ఆజ్ఞకు బద్ధులై ఉండవలే. సమ్మతమా?
3: సమ్మతమే సోదర.
1: ఛీ, మరలాదే కూత. మరొకసారి అట్లా సంబోధించిన నీ నాలుగు వేయి చీలికలు కాగలవు. భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమవు ఆవిర్భాగము నాకే చెందవలే.
4: చిత్తం.
1: నేనే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే.
4: చిత్తం.
1: నిరంతరము నా నామమునే జపించవలే.
4: చిత్తం.
1: ఏమి చిత్తము? ఏది? మీరందరూ కలిసి ఒక్కసారి నా నామమును జపింపుడు.
2: నమో హిరణ్యాయ నమః.
5: నమో హిరణ్యాయ నమః.
1: నారదా,
0: ఇప్పటికి ఇంతకీ ఆ నటుడు ఎవరో గుర్తొచ్చే ఉంటుంది కదా. నిజంగా అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. దేవతా పాత్రలు, దేవుళ్ళు అనగానే మనకి మరి విశ్వ నటుడు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అలాగే కొన్ని పాత్రలు నారదుడు అనగానే కాంతారావు గారు గుర్తొస్తారు. మరి హిరణ్య కశ్యపుడు అనగానే గుర్తొచ్చే ఏకైక రూపం ఎవరు అంటే ఆయనే విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. అసలు ఆ డైలాగ్ డెలివరీ నిరాటంకంగా అంత మంచి తెలుగుని, అంటే గ్రాంథిక భాషని, అప్పటి సినిమాల్లో అలాగే ఉండేది కదా, మరి ఆ భాషలో ఉన్న ఆ డైలాగ్స్ని ఎక్కడా పొల్లుపోకుండా ఆపకుండా ఎన్ని నిమిషాలైనా సరే అలా అలా అలా చెప్పేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. ఆయన ఒక సింహాసనం పైన కూర్చుంటే వచ్చే టీవీ ఆ రాజసం మరీ నటుడికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. మరి ఈరోజు విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
6: వివాహ భోజనం.

0: マヌジェネレンジン。
1: గుర్తుకొస్తున్నాయి

0: ఎంతమంది పాట విన్న తర్వాత ఎస్వీఆర్ లాగా ఆహాహాహాహా అనడానికి ట్రై చేసి ఉంటారు సీరియస్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టడానికి పాటని ఈ కాలంలో ఎక్కువగా వాడుతున్నారట. ఏది ఏమైనా ఆ టైంలో ఇలాంటి ఒక సినిమాని అండ్ ఎస్పెషల్లీ అలాంటి ఒక పాటను తీయడం అనేది నిజంగా గ్రేట్ అనమాట. 11:15 అవుతుంది స్టూడియో క్లాక్లో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా. మరి ఎస్వి రంగారావు గారు నటించిన సినిమాలు అండ్ అలాగే ఆయన చేసిన పాత్రలు ఎలా తెలుగు ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయాయని, విశ్వ నట చక్రవర్తి అన్నా, నట సార్వభౌమ ఎస్వీఆర్ అన్నా, నట సింహ అన్నా, నట శేఖరుడన్నా, అన్నీ ఆయనకే సొంతం. అలా నటించడం ఆయనకి మాత్రమే సాధ్యం. వెంటనే ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

0: マネジェネレンジェネ。
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం నట శేఖర ఎస్వి రంగారావు గారి గురించి. 12 ఏళ్ల వయసులోనే రంగస్థలంపై నటనని, అంటే రంగస్థల ఏమంటారు, రంగస్థలంపై నటన అంటే నాటకాలు చేయడం మొదలుపెట్టారు ఎస్వి రంగారావు గారు. ఎక్కువగా చదువుకునే రోజుల్లో నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది ఎస్విఆర్ గారికి. నిజంగా అప్పటి కాలంలో, అంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, ఆసక్తిగా ఉంటామో, అలా అప్పట్లో నటనా రంగం అంటే రంగస్థలమే. ఇక ఆ తర్వాతి కాలంలో చదువుకున్న తర్వాత కొన్ని రోజులు ఫైర్ ఆఫీసర్గా వర్క్ చేశారు. అయితే నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి 1946లో వరూధిని అనే ఒక తెలుగు సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు అని చెప్పొచ్చు. అయితే అప్పట్లో ఎస్విఆర్ రావు బిఎస్సి అనే ఒక స్క్రీన్ నేమ్ ఉండేదన్నమాట. ఇక ఆ తర్వాత దాన్ని ఎస్విఆర్గా కుదిరించి, అంటే దాన్ని షార్ట్ చేసేసి ఎస్విఆర్ అని చెప్పేసి స్క్రీన్ పైన పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బివి రామానందం, అంటే ఎస్విఆర్కి రిలేటివ్ అయిన ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలో ఫస్ట్ పాత్ర అనమాట వరూధిని సినిమా. అందులో ప్రవరాఖ్యుడి పాత్రని పోషించారు ఎస్విఆర్. ఆయన మొట్టమొదట కనిపించిన పాత్ర అది. అప్పుడు ఆయన పారితోషికం ఎంతో తెలుసా, 750 రూపాయలతో మొదలెట్టారు. కాకపోతే సినిమా అంత పెద్దగా ఆడలేదు. ఆడకపోయేసరికి మరి అప్పటికి జీవనోపాధి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి తిరిగి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఎంత అవునన్నా కాదన్నా ఒక్కసారి నటనపై ఇంట్రెస్ట్ పెరిగితే ఆ ఫీల్డ్ని వదలాలని ఉండదు కదా. అలాగే ఎస్విఆర్ కూడా మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేయడం, పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్గా నటించే అవకాశం వచ్చింది. చాలా వరకు ఏంటంటే ఎవరైనా తెలుగు తెరకి లేదా ఒక కొత్త ప్లాట్ఫామ్కి పరిచయం అవుతున్నారు అంటే హీరోగానే పరిచయం అవ్వాలి అనుకుంటారు.

కానీ ఎస్విఆర్ అలా కాదు. పాత్ర ఏదైనా సరే ఆ దాంట్లో జీవించి చూపించాలనే ఒక పట్టుదల ఉండేది ఆయనకి. అలా ప్రతినాయక పాత్రలో పల్లెటూరి పిల్ల అనే సినిమాకి గాను అలా ప్రతినాయక పాత్రలో కనిపించారు వెండితెరపై తిరిగి. మరి ఆ తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నటసింహ ఎస్విఆర్ అని. మరి ఆ ప్రయాణం ఎలా కొనసాగింది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: 눈도배
1: 아이디야
0: 눈도마
1: 아이고로
0: 꽃가라 박가라 아이디야
1: 아이고로
0: 깍돌아까 아이디야
2: 간다라고라까
0: 아이고르
2: 꽃자수라
0: 아이디야
2: 꽃자수라
0: 아이고르
2: 정부
0: 아이디야
3: 아이고르
0: బుద్ధిగా అనే చెప్పినట్టు చదువుకున్నారో మీకు వాక్శుద్ధి చేస్తాను లేదా ఘటోత్కజుల వారు వచ్చి మీకు దేహశుద్ధి చేస్తారు
4: కుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే గగన పాతాల లోకాలలోని సమస్త భూత కాటులు నాకే మ్రక్కవలదే ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే

0: చిన్నమయ్య, ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు, శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి, శత్రులను భక్షించాలి.
1: హాయ్ హాయ్ నాయక.
2: శత్రువులు
3: సుపుత్ర
0: మాత,
3: నీకిది తగదంటనే కదరా. ఇప్పుడు ఎవరి మీదకెళ్ళి యుద్ధం?
0: యుద్ధం ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత.
3: అది మంచి పనే సుపుత్ర, మంచి పని.
0: నమో మాత, నమో నమః.
4: విన్నారు కదా, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఇంట్రడక్షన్ సీన్ అదనమాట. నిజానికి మనకి కొన్ని పాత్రలకి ఇందాక అనుకున్నట్టుగా కొంతమంది గుర్తొస్తారు, కానీ ఎస్వి రంగారావు గారిని ఏ పాత్రలో ఊహించినా కూడా నిజానికి ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా అనిపిస్తుంది. మాయాబజార్లో ఘటోత్కచుడిగా ఆయన పాత్ర ఆ సినిమాకి నిజంగా బ్యాక్ బోన్ లాంటిదని చెప్పొచ్చు. అండ్ తర్వాత మాయల ఫకీరు వేషమైన, బాధ్యతలు మోసే అన్నగారి పాత్ర అయినా, ఇక ఆడదాన్ని మోహించిన కీచకుడి పాత్ర అయినా సరే. అండ్ అంతేకాదు, ఒక సినిమాలో మరి అంధుడి పాత్రలో కూడా కనిపించారు ఎస్వి రంగారావు గారు. ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకి జీవం పోసిన మహానటుడు ఆయన. అంతేకాదు, మనం సావిత్రి గారిని మాట అంటారు, ఏ కంట నీరు కావాలంటే ఆ కంట నీటితో నటించగల నటు నటన ఆవిడదైతే, కనుబొమ్మలతోనే నవరసాలు పలికించగల నటులు కేవలం ఎస్వి రంగారావు గారు మాత్రమే. ఈరోజు ఆయన 108వ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం. మరింతకీ ఎస్వి రంగారావు గారు మీకు

అంటే ఏ పాత్రలో బాగా నచ్చారు, ఏ సినిమాలో ఆయన పాత్ర మీకు చాలా ఇష్టం, నాకు మెసేజ్ చేయండి ఆన్ 0402324-0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 29 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు విశ్వ నట చక్రవర్తి నటసింహ ఎస్వి రంగారావు గారి గురించి. నిజానికి ఆయన మానరిజం చాలా డిఫరెంట్గా ఉంటుంది. డైలాగ్ డెలివరీ అండ్ ఆ డైలాగ్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసి ఈ డైలాగ్ ఇంకెవరైనా చెప్తే బాగుంటుందని మనం ఇమాజినేషన్కే కూడా సరిపోదన్నమాట. అంత అద్భుతంగా చెప్తారు. ఇక ఇలాంటి అంటే సాంఘిక జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాల్లో ఆయన వేయని క్యారెక్టర్ అంటూ లేదు. దాదాపు 300కు పైగా సినిమాల్లో ఆయన చేయని పాత్ర అంటూ లేదు. అంటే ఇంటి పెద్దగా బాధ్యతలు మోసే వ్యక్తిగా ఆయన పండించే ఎమోషన్ ప్రతి ప్రేక్షకుణ్ణి కంటతడి పెట్టేస్తుంది. ఎంతమంది చెప్పండి ఆయన సినిమా చూసి కన్నీళ్లు రాకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. లైక్ అంటే ఆయన నటించిన సినిమాలు అంటే

కాపురం సినిమాలో. అసలు ఇంటి పెద్దక ఆయన చేసిన పాత్ర ప్రతి ఇంటి పెద్దని కదిలించే ఉంటుంది ఆ టైంలో. అండ్ అంతేకాదు, కీచకుడి పాత్రలో ఆయన తెరగు తెరపై కనిపించినప్పుడు కోపంతో ఊగిపోయిన మనుషులెంతమందో, ఎందుకంటే ఆయన ఎక్కడా నటించరు, ప్రతి పాత్రలోనూ జీవిస్తారు కాబట్టి. అండ్ ముఖ్యంగా ఆయన మేనరిజం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్టులు ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిని, ఒక్కొక్క నటుడిని. అలాగా ఎస్వి రంగారావు గారిని ఇమిటేట్ చేయడం అంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్కి కూడా ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే పాత్రకి తగ్గట్టుగా మేనరిజాన్ని అండ్ అలాగే ఆ డైలాగ్ డెలివరీని ఆయన అప్పటికప్పుడు అలా మార్చేస్తాడు. అండ్ అర్థం చేసుకోవచ్చు, చార్లీ చాప్లిన్ లాంటి గొప్ప నటుడే ఎస్వీఆర్ గారిని పొగిడారు అంటే ఎంత గొప్ప నటుడు ఆయన. అసలు ఆయన నటనకి ఏమని పేరు పెడతాం, ఎన్ని బిరుదులు ఇచ్చినా కూడా తక్కువే. మరి ఇంతకీ చార్లీ చాప్లిన్ గారు మరి ఎస్వీఆర్ గారిని ఎందుకు పొగిడారు, ఏ సందర్భంలో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:35 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి నట్ట

0: రాజశేఖర నటసింహ విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు, ఆ నిలువెత్తు విగ్రహం నిజంగా ఎంత టీవీగా ఉండేదో అసలు వెండి తెరకి, తెలుగు తెరకి. అంటే మొదట్లో ఒక మాంత్రికుడి పాత్రలో అలా కనిపించారు, అంటే ఒక నేపాలీ మాంత్రికుడి పాత్రలో కనిపించారు మన ఎస్వి రంగారావు గారు. ఆ తర్వాత కీచకుడి పాత్రలో, ఆ తర్వాత రకరకాల పాత్రలో, యూనో కృష్ణలీలలు సినిమా కావచ్చు, ఇంకా ఎన్ని రకాల పాత్రలంటే ప్రతి పాత్ర కూడా ఇది ఎస్విఆర్ గారు కదా, అంటే ఇది కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుందా అంటే అసలు ఊహించలేని విధంగా నటించేవారు ఆయన. మీకు ఇంకొక విషయం తెలుసా, ఇందాక చెప్పాను చార్లీ చాప్లిన్ గారు మెచ్చుకున్నారు అని. అంతేకాదు ఎస్వి రంగారావు గారు యముడి పాత్రలో కనిపించినప్పుడు అప్పటి చైనా ప్రధాని కూడా వచ్చి మరీ కలిసి విష్ చేశారట ఎస్వి రంగారావు గారిని. అలా చెప్పుకుంటూ పోతే అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వీళ్ళందరూ కూడా ఎస్విఆర్ నటనకి ఫిదా అయిన వాళ్ళే. 2013లో ఎస్వి రంగారావు గారి పేరు మీద ఒక పోస్టల్ కార్డు, తపాలా బిల్లా ఉంటుంది కదా, సో దాన్ని కూడా రిలీజ్ చేశారు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 300కు పైగా సినిమాల్లో నటించిన మహానటుడు, గొప్ప నటులు ఎవరు, ఎస్వి రంగారావు గారు. ఏ పద్మలు అందుకోకపోయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థానాన్ని, చిరస్మరణీయుడిగా నిలిచిన ఏకైక నటుడు కేవలం ఎస్వి రంగారావు గారు మాత్రమే. నిజంగా ఏ పాత్రని మాట్లాడుకుందాం, ఇంటి పెద్దగా ఆయన నటించిన తీరు చూస్తే అప్పట్లో ప్రతి ఇంటి పెద్ద ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళే. తర్వాత మాయల పకీరు వేషం, అంటే తర్వాతి కాలంలో స్టేజ్ పైన మనకప్పుడు రంగస్థలం పైన నాటకాలు వేస్తున్నప్పుడు ఎంతోమంది ఎస్విఆర్ గారి ఆహార్యాన్ని, ఆయన మానరిజాన్ని ఏమంటారు, కాపీ కొట్టి నటన చేసిన వాళ్ళేనట. మరి అంత గొప్ప నటులు మన తెలుగు తెరకి దొరకడం అనేది నిజంగా తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం.
1: ఏదో మోసం జరిగింది.
2: అరే లోకల్ టెలిగ్రామే, ఈ ఊరిదే?
1: అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్.
2: సరే నువ్వు ఎందుకు ఏడో?
1: లేదు సార్.
2: సరే నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో.
1: సార్ అప్పటి అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్.
2: చేయలేవయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా పోంచేద్దాం.
1: సార్ సార్ మీరు పడేవారు సార్.
2: ఏమిటి అంత అల్లరి?
3: ఏమిటన్నా?
2: ఏమిటన్నా ఈ తెలియదు ఏమిటి, పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇలా మోసం చేయొచ్చా?
3: మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా?
2: అది నేను ఒక అందుకు చెప్పమన్నాను.
3: అది నాకు తెలుసులే.
0: వస్తున్నాయి Go retro with Akashvani Telugu.
4: Geeta! Geeta! ఇదంతా నిజం నమ్ముతున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదు. రేట్రో రే, నా మొహం చూసి చెప్పరా, నేను ఎవరో నీకు తెలియదా?
2: డబ్బడే మరి
3: నువ్వు తాళదలవరా?
2: నువ్వు అలిసి గీ పెట్టిన వదలను
3: బాగా డబ్బులేమో కూడా. నీతో ఏంటి నాకు, తెంగై బాబు చేసి పొదిలించుకుంటానే.
0: గుర్తుకొస్తున్నాయి Go retro with Akashvani Telugu.
5: నేను ములిగి తీరినప్పుడే నా తాపానికి శాంతి, ఆ విషయం మర్చిపోదు.
3: మరొక్క మారు ఆలోచించు తమ్ముడు. మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని, అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు.
5: గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్దించలేరు. ఆమెను నా భార్య నుండి రక్షించను లేరు. ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి.
3: అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడు

0: అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరులళ్లకు పంపించనన్నాను. అన్న మాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేదు.
1: లేవా, నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు. ఆమెకిచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో, ఈ మత్స్య రాజ్యమే నా బలతర్పాల మీద, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంత పురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రమించిన నీవు, నీ మహారాజు, ఈ రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నిన్ను నచ్చించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు.
0: తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా ఆర్తిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు.
1: అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టి పాలు చేస్తాను.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: నటనకు నిఘంటువు ఎస్వి రంగారావు గారు. మరి ఆయన 108వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన నటించిన సినిమాలు, అలాగే ఆ డైలాగ్ డెలివరీని ఓసారి గుర్తు చేసుకుంటున్నాం. 11:42 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నర్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు గారి నటనకు భారత రాష్ట్రపతి పురస్కారంతో పాటు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా వచ్చింది. జకార్తా ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న, గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ నటుడు ఎస్వీఆర్ గారు. ఇక బంగారు పాపు సినిమాలో ఎస్వి రంగారావు గారి నటనకు ఫిదా అయ్యారు ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ గారు. ఏమన్నారో తెలుసా, ఎస్వీఆర్ పొరపాటున మన దేశంలో పుట్టాడు కానీ ఇంకే దేశంలోనైనా పుట్టింటే ప్రపంచపు నటులలోనే మేటి అనిపించుకునేవారు అట. నిజంగా నిజంగా నిజంగా ఆయన నటన నాకు తెలిసి నా వయసు సరిపోదేమో ఆయన నటన గురించి చెప్పడానికి. అంత అద్భుతంగా నటిస్తారు, నటనకి నిఘంటువు అని చెప్పొచ్చు ఈజీగా. అంటే ఒక ఒక పాత్రని తెలుగు తెరపై కానీ వెండి తెరపై ఆవిష్కరించాలి అంటే ఆ పాత్ర తాలూకు ఆ స్థాయిని వాళ్ళు జీవించాలి. మరి అలా జీవించగల నటులలో మన ఎస్వీఆర్ గారు ఒకరు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ని అనుభవించిన మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు. అయితే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి కథా రచయిత, అలాగే దర్శకులు కూడా. బాంధవ్యాలు అనే సినిమాకి, అలాగే ఇంకొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. నాది ఆడజన్మే సినిమా గుర్తుంది కదా, మరి నాది ఆడజన్మే లాంటి సినిమాలను నిర్మించిన నిర్మాత కూడా మన ఎస్వి రంగారావు గారు.
5: దేవుణ్ణా, పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఎంత నన్ను చూస్తాడు. నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు. లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక.
6: నిజంగా దేవుడికే కానీ కళ్ళు ఉంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి?
5: నా కళ్ళు పోలేదు సీత, దేవుడు తీసుకుపోయాడు. రే, నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్ట కొడుకుని చూడడానికి కదరా అని తీసుకుపోయాడు. మంచి పని చేశాడు సీత, మంచి పని చేశాడు. నాకు చిన్న పని చేసి పెడతావా?
6: ఏమిటండి?
3: ఐఎమ్ డాన్స్ గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి.
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. ఇకపోతే రావణ పాత్ర. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సంపూర్ణ రామాయణం సినిమాలో రావణాసురుడి మోనో యాక్షన్ ఒకటి ఉంటుంది. అందులో నిజంగా ఆయన నటన ముందు ఎవరు నిలబడరేమో అని అనిపిస్తుంది. అంటే ఆయనకి ఆయనే సాటి. కొత్తగా ఎవరైనా నటనా రంగంలోకి రావాలి, నటన నేర్చుకోవాలి అంటే ఎస్వి రంగారావు గారి సినిమాలు పెద్ద బాల శిక్షలాగా ఉపయోగపడతాయి.

నిజంగా నిజమే. ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగు సినీ నటన బాహుబలి ఎస్వి రంగారావు గారు కాదని ఎవరైనా అంటారా? మరి సంపూర్ణ రామాయణంలో రావణాసురుడి మోనో యాక్షన్ డైలాగ్స్ ఇక ఎవ్వరూ చెప్పలేరు, ఇకపై చెప్పలేరు. ముందు ముందు కూడా ఎవరైనా చెప్పిన దాఖలాలైతే నాకు తెలిసి లేవు. మరి ఆ సీన్లోని ఆ డైలాగ్స్ని ఒకసారి విందాం.

0: ఓకే, ఫ్రెషీస్ అండ్ ఎర్లీ కెరీర్ ఆన్ దిస్ సైడ్
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఒకనాడు నయనానందకరమై శోభిల్లిన నా కొలువు కూటం నేడు శూన్యమై శోభావిహీనమై కల్పావసాన వేళా సంభూత జీమూత సన్నిభమైన కారు చీకట్లతో మ్రగ్గుచుంది. ఈ ఆసనములన్నీ మామక నిర్వేదన నివేశనములై మత్కీర్తి దాహన భీషణానల ఘోషణములై కంట చిచ్చువెట్ట నేనొంటరిగా తిలకించన ఒంటరిగా తిలకించన
3: ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు తెచ్చినవాడా పెద్ద కొడుక బాలప్రాయములో కాలములో దూకి వన్నికెక్కినవాడా చిన్న కొడుక.

0: నీతి తప్పనివాడ ఖ్యాతి నుండెడివాడ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 54 నిమిషాలు అవుతుంది. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రకి సంబంధించి అలా ఆయన డైలాగ్లు వింటే ఇమ్మీడియట్గా సినిమా చూడాలి అనిపిస్తుంది. రామాయణము రావణ గాథ చిరస్మరణీయమన్నది శిలాశాసనమైతే, సంపూర్ణ రామాయణం సినిమాలో ఎస్విఆర్ నటన అభినయం నిజంగా అలాంటిదే అనమాట, ఒక శిలా పలకం లాంటిది. అసలు ఆ మోనో యాక్షన్లో ముఖ్యంగా ఆయన పలికించే ఆ నవరసాలు ఏవైతే ఉంటాయో, అంటే లైక్ ఆ బాధ, అంటే తనను తాను అందరూ ఎందుకు ఇలా తనని పాయింట్అవుట్ చేస్తున్నారు అన్న ఆ రావణుడి అంతరంగాన్ని అసలు కేవలం ముఖాభినయం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే అంత అద్భుతంగా పండించడం అనేది కేవలం కేవలం కేవలం ఎస్విఆర్ గారికి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది. మీకు ఒక సంఘటన చెప్తాను, అంటే ఎస్విఆర్ నటన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, ఈ సంఘటన వింటే మీకు అర్థమవుతుంది ఆయన ఇంత గొప్ప వ్యక్తి. 1964 మే 5వ తేదీ రాత్రి 9 గంటలు అవుతోంది. ఒక ముఖ్య అతిథి కోసం మద్రాసు మీనంబాకం విమానాశ్రయం లోపల చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనకి స్వాగతం చెప్పడానికి నటరత్న ఎన్టీఆర్, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు, ఇంకా చాలామంది విమానాశ్రయం ఎంట్రన్స్లో నిలబడి పూలమాలలు పట్టుకొని నిలబడి ఉన్నారు. అసలు లెక్కకు మించిన జనం ఉన్నారు. అసలు అంటే సినిమా వాళ్ళు ఉన్నారు, అసలు సినిమా వాళ్ళే లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేనంత జనం వచ్చేసరికి వాళ్ళే దూరంగా ఆగిపోయారు. చివరిగా రావాల్సిన అతిథి విమానాశ్రయంలో దూరంగా కనిపిస్తున్నారు.

0: అతిథి అంటే మామూలు అతిథి కాదాయన. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న వ్యక్తి. నర్తనశాల సినిమాకి గాను ఎస్విఆర్ గారికి అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వచ్చిన సంఘటన అది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొని తిరిగి వస్తున్న నట యశస్వి ఎన్టీ ఎస్విఆర్ గారిని విమానాశ్రయం దగ్గరికి రాగానే అసలు జన కోలాహలంతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. జేజేలు పలుకుతున్న గొంతుల్లో తెలుగు వాళ్లకన్నా తమిళ గొంతులే ఎక్కువగా వినిపించాయి అంటే ఎస్వి రంగారావు గారు తమిళ భాషలో కూడా ఎంతటి ప్రశస్తిని పొందారో అర్థమవుతుంది. మరి అలాంటి నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి మనం ఎక్కడ సరిపోతాం చెప్పండి.
1: మాకు మా రాజ్యానికి నీవు చేస్తున్న మహోపకారం మేము మా ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేదు. వీరు కంకుభట్టు గారు జీవితంలో మాకు
0: వెండితెర ఘటోత్కచుడైనా, వెండితెర భీముడైనా, వెండితెరపై యముడైనా, వెండితెర పెద్ద అన్నయ్య అయినా, వెండితెరపై జడ్జిగా కనిపించిన, ఇంకా ఏ పాత్రలో అయినా ఒదికి ఎదిగిన ఎదురులేని నటుడు ఎస్వి రంగారావు గారు. మరి ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే కేవలం ఈ గంట సరిపోదు. ఆయన ఈ స్మృతి పదంలో మనతో పాటే ప్రయాణిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు దాటింది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు. సమాచార్ కి సాథ్ మే కనకలత. वित्त मंत्री निर्मला सीतारामन ने कहा है कि भारत और फ्रांस की महत्वपूर्ण साझेदारी लगातार मजबूत हो रही है.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో ఇవాల్టి జనరేషన్, ఇప్పటి జనరేషన్ ఏంటి అని అంటే, ఎప్పటికప్పుడు విషయాల్ని ఏమంటారు భద్రంగా దాచుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఎక్కడ దాచుకుంటున్నారు అంటే మొబైల్ ఫోన్స్లలో. కాదా, నిజమా కాదా చెప్పండి. అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ని ఎంజాయ్ చేయడం పక్కన పెడితే, ఇక వాళ్ళు సీరియస్లీ అంటే అక్కడున్న ప్రతి వస్తువుని ఫోటో తీయడం, షేర్ చేయడం, ఫోటో తీయడం అంటే నలుగురితో పంచుకోమన్నారు పెద్దలు, కానీ నిన్ను నువ్వు కోల్పోయి పంచుకోవడం కాదు కదా ఇక్కడ. గాట్ ఇట్? అర్థమవుతోంది కదా. సో ఎక్కడికైనా మనం ఈవెన్ ఒక పెళ్ళికి వెళ్ళాము, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, లేదా ఒక చుట్టాలింటికి వెళ్ళాము, చాలా దూర బంధువులు చాలా రోజుల తర్వాత కలిసారు అక్కడికి వెళ్ళాము అన్నప్పుడు వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అంతేకాని మేము ఇక్కడికి వచ్చాం, మేము ఇలా ఉన్నాము, మేము ఇలా చేసాము, ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఇది బాగుంది. చాలా వరకు ఇప్పటి జనరేషన్ అంతా కూడా చాలామంది చేసే పని ఇదేనట. అంటే ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయి ఫ్యూచర్కి మెమొరీస్ని గ్యాదర్ చేసుకుంటున్నాము అని అనుకుంటున్నారట. దానికి మీకు ఒక కథ చెప్తాను. ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫరు తన షాప్ ముందు ఒక బోర్డు పెట్టాడంట. ఏంటంటే, 20 రూపాయలకి, అంటే మీరు ఎలా ఉంటారో అలా ఫోటో దిగితే 20 రూపాయలు, మీరు ఎలా అనుకుంటారో అలా ఫోటో తీస్తే 30 రూపాయలు, మీరు వేరే వాళ్ళకి ఎలా కనబడాలి అనుకుంటున్నారో అలా ఫోటో తీస్తే 50 రూపాయలు. గాట్ ఇట్? అర్థమైంది కదా మీకు. మీరు ఎలా ఉన్నారో అలా ఫోటో తీస్తేనేమో 20 రూపాయలు, మీరు ఎలా ఉండాలి అని ఊహించుకుంటున్నారో అలా తీస్తే 30 రూపాయలు, మీరు వేరే వాళ్ళకి, మనం లోపల ఎలా ఉన్నా బయట వాళ్ళకి మాత్రం ఒకలా కనిపించాలనుకుంటాం కదా, మీరు అలా కనిపించాలి అనుకుంటే 50 రూపాయలు అని రాశాడట. మరి ఇంతకీ ఆయన దగ్గరికి ఏ ఫోటో తీసుకోవడానికి ఎక్కువ మంది వచ్చుంటారు? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి ఇందాక నేను అడిగాను కదా, ఒక ఫోటోగ్రాఫర్ అలా బోర్డు పెట్టినప్పుడు ఎవరు ఎక్కువ ఏ ఫోటో దిగుంటారు అని, ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ వేటపాలెం నుంచి పెట్టారు. 30 రూపాయల ఫోటో అయి ఉంటుంది, అంటే మనం ఎలా ఉండాలి అనుకుంటామో అలాగనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, భూధాన్ భోజంపల్లి నుంచి భోగ మార్కండేయ గారు పెట్టారు, 50 రూపాయల ఫోటో తీయించుకోవడానికే ఎక్కువ మంది వచ్చుంటారు అని. ఓకే, చూద్దాం ఇంకా ఎవరైనా పంపించారా. ఓకే, రైట్. డైలాగ్ల రారాజు ఎస్వి రంగారావు గారి గురించి చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఫోటోకి సంబంధించి ఎలా కనిపించాలి అనుకుంటున్నారో అలాంటి ఫోటోనే తీయించుకొని ఉంటారు. అపర్ణ గారు ఫ్రమ్ బెంగళూర్. సో బెంగళూరు అనే కాదు, బంగ్లాదేశ్లో ఉన్నా కూడా మనం మన వీబి తెలుగుని వినొచ్చు. ఎలా అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వీబి తెలుగుని క్లిక్ చేస్తే చాలు, ప్రపంచం నలుమూలలో ఎక్కడున్నా కూడా వివిధ భారతిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు మాతో, మేము మీతో ప్రయాణం చేయొచ్చు కదా. మరి ఇంకా మీరైతే అసలు ఏ ఫోటో తీయించుకుంటారు? వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే 20 రూపాయలు

30 రూపాయల ఫోటో 50 రూపాయల ఫోటో. అంటే డబ్బులు కాదు ఇక్కడ మ్యాటర్, అంటే ఎలా ఉంటారో అలా ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతారా, లేదా ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతారా. ఐ చూస్ 30 రూపీస్ ఫోటో. హూ ఇస్ దిస్? పేరు పంపించలేదు. కలకోటి పావని, రైట్. ఓకే నెక్స్ట్. ఇంకా ఇంకా ఇంకా ఇంకా యా 30 రూపీస్. చాలామంది మీరు ఎలా అనుకుంటే అలాంటి ఫోటో. సో నేను లైక్ ఇప్పటికిప్పుడు నేను ఆర్తి అగర్వాల్ లాగా కనిపించాలి అనుకుంటే అలా ఫోటో తీస్తారనమాట. సో అలాంటిది. మరి ఇంతకీ ఆ ఫోటోగ్రాఫర్కి ఎవరు ఎక్కువగా వచ్చుంటారు అంటే 20 రూపాయల ఫోటో 30 రూపాయల ఫోటో తీయమని ఎవరూ రాలేదంట. అందరూ 50 రూపాయల ఫోటో తీయించుకోవడానికే వచ్చారట. దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటి అని అంటే, అందరూ చూపించే అంటే 30 రోజుల పెళ్ళికి అంటే లెక్క ఏంటంటే ఇతరులకి చూపించాలి అనుకోవడమే ఎక్కువ. మనం ఎలా ఉన్నామో అలా యాక్సెప్ట్ చేయడానికి ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు. పోనీ ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండడానికి ప్రయత్నించట్లేదు. చేసేదంతా ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి గొప్పగా కనిపించాలి. సో ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి కూడా అందరూ ఎదుటి వాళ్ళకి గొప్పగా కనిపించే ఫోటో తీయమని వచ్చారట. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు కూడా అలాగే అవుతున్నాయి, నిజమే కదా? 3 రోజుల పెళ్ళికి 30 సంవత్సరాల సంపాదన ఖర్చు పెడుతున్నట్టుగా చేస్తున్నారనమాట. 20 రూపాయల ఫోటోకి ఎవరు ఎందుకు రాలేదు? ఎనీ కేసెస్? అంటే మన ఫోటో అంటే మనమే కదా, మరి మనల్ని మనలాగా చూసుకోవడానికి నిజంగా మనం ఇష్టపడమా? మీ సంగతి ఏంటి? మీరు అలా ఇష్టపడతారా? లేదంటే ఇప్పుడు ఫోన్లలో ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి బోల్డెని ఫిల్టర్లు అవి ఇవి వేసుకోవడానికి ఇష్టపడతారా? గెస్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మిమ్మల్ని మీరు మీలాగా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఇంకొంచెం ఎక్కువగా చూపించుకోవాలి అని అనుకుంటారా? మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వామి.

0: 21 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి నరేంద్ర పాడిన పాట విన్నారు, కలర్ఫుల్ చిలక కలర్ ఫోటో అంటూ మనం కూడా అదే మాట్లాడుకుంటున్నాం కదా. సో మీరైతే ఎలాంటి ఫోటో దిగడానికి ఇష్టపడతారు? మీరు లా కనిపించే ఫోటో దిగడానికి ఇష్టపడతారా, లేదా మీరు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా ఉండే ఫోటో దిగడానికి ఇష్టపడతారా? నాకు మెసేజ్ చేయండి, ఆన్సర్ 4023240852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: 12:23 అవుతుంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం ఫోటో ఎందుకు అలా, ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే చాలామంది ఫోటో దిగడానికి ఇష్టపడ్డారట. ఆయన 50 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆయన డైరీలో రాసుకున్నాడు అనమాట విషయాలు, నీకు ఎలా తెలుసు అని నన్ను అడుగుతారేమో. సో ఆ డైరీలో ఉన్నాయన్నమాట. ఓకే రైట్, ఇక్కడ పంపించారు. మీరైతే ఏం చేస్తారు అంటే, నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను అంటూ భోగ మార్కండేయ గారు పంపించారు ఫ్రమ్ భూతాన్ పోచంపల్లి. ఆయన అలాగే, నేను అసలు ఫోటోలే దిగను, ఫోటోలు అంటేనే ఇష్టపడను, అసలు ఏ లొల్లి లేదు కదా. హరీష్ కుమార్ ఫ్రమ్ ఓల్డ్ బోయిన్పల్లి. అట్లని కాదు, ఇవాళ రేపు ఎక్కడో ఒక దగ్గర దిగుతున్నారు కదండి, దిగనంటే ఎలాగా ఫీల్ అవ్వరు మీతో పాటు ఫోటో తీసుకోవాలనుకున్న వాళ్ళు? ఓకే రైట్, నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ పంపించారు. మేము పుట్టినరోజు పెళ్లి రోజు ఫోటో దిగడం మాకు ఇష్టం, భగవంతుడు ఇచ్చిన వరం మన ముఖవర్చస్సు కనుక ఇదే మంచి పద్ధతి. మేకప్తో దిగిన ఫోటోలు తాత్కాలికంగా బాగుంటాయి తప్ప ఆత్మసంతృప్తినివ్వవు. వెరీ గుడ్, నిజంగా అండి, చాలా మంచి విషయాన్ని చెప్పారు. అండ్ సత్య ఫ్రమ్ హైదరాబాద్ పంపించారు, నేనైతే నాలా ఉండే ఫోటో మాత్రమే ఇష్టపడతాను, ఇతరులకు నచ్చేలా ఫోటోలు తీసుకుంటే అందులో నేను అనేది ఉండదు, అది పై పైపు మెరుపు మాత్రమే, నన్ను నేను కోల్పోవడం అవుతుంది. వా, నిజంగా ఎంత గొప్ప మాట చెప్పారు. అండ్ అపర్ణ ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించారు, ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ హౌ ఐఆమ్ లుకింగ్. అంటే మనం మనలా ఉండడానికే ఇష్టపడాలి కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చింది కదా, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏఐ వాడాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాం, మనల్ని మనలా అసలు చూపించదు అది. ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాదు, తెలుగులో చెప్పినా హిందీలో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా అర్థం కాదనమాట. మనం మన ఫోటో ఇస్తే మన ఫోటోకి కొంచెం మేకప్ ప్లేస్ ఇస్తుంటుంది. మొన్న నేను ఫోటో పెట్టాను, దానికైతే నాకు లేని బుగ్గలు కూడా పెట్టేసింది అనమాట. ఓకే అండ్ నెక్స్ట్, ఇందిరామూర్తి ఫ్రమ్ బోయిన్పల్లి నుంచి పంపించారు, అసలు ఫోటో దిగేదే ఇంకొకరికి చూపించను నేనేంటో నాకు తెలుసుగా. వాహ్, క్యాబ్ అతయ్యమా, సూపర్.

నెక్స్ట్ థ్యాంక్ యూ ఇలాంటి క్వశ్చన్ అడిగినందుకు. అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను కూడా ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను అందరినీ, సో ఎక్కువగా ఏ ఫోటోలు ఇష్టపడతారని. ఇక్కడ ఫోటోగ్రాఫర్ భాషలో మనం మాట్లాడుకుంటే 20 రూపాయల ఫోటో అనేది అసలైన మనం కదా, అంటే మనసులోనూ రూపంలోనూ నిజంగా మనల్ని మనలా ఉండనిచ్చేదే ఆ 20 రూపీస్ ఫోటో, ఐ మీన్ మనల్ని మనలాగా చూపించే ఫోటో. కానీ చాలామంది దాన్ని రిజెక్ట్ చేస్తారట. ఇప్పుడు కూడా, అప్పుడు ఫోటోగ్రాఫర్ డైరీలోనే కాదు, ఇప్పటికీ కూడా చాలా వరకు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కనిపించడానికి

రీజన్ ఏమై ఉంటుంది మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం ఒక పాట వస్తుంది, పాట తర్వాత వార్తలు వస్తాయి, వార్తల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరు మాత్రం వెంటనే ఉండండి 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు.

రక్షాబంధన్ పండుగ రోజైన ఆగస్టు 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్ బాల్తాల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గామ్ నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లో చేరుకునే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మంచు శివలింగం బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీకండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ

0: వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్ధిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధి తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 12:40 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. నేను మీ ఆర్జే స్వాతి. మరి మనం మాట్లాడుకుంటున్నాం మనల్ని మనలాగా చూసుకోవడానికి ఎందుకు ఈ కాలం వాళ్ళు అంటే ఎక్కువగా ఈ జనరేషన్ ఇష్టపడట్లేదు అని. సో చాలామంది పంపించారు, జైనుద్దీన్ గారు పంపించారు ఏంటి అని అంటే, నాకు నేనుగా అంటే ఎదుటి వాళ్ళ మెప్పు కోసం నేను ఇష్టపడను. సో నా మొహం, నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. దేవుడిచ్చిన గొప్ప వరం మానవ జన్మ అంటూ ఆయన పంపించారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్య ఫ్రమ్ హైదరాబాద్, ప్రతిరోజు అద్దంలో మనల్ని మనమే చూసుకుంటూ ఉంటాం కానీ రోజు చూసిందే మళ్ళీ 20 రూపాయల ఫోటోలో కూడా అదే చూడాలంటే

అంటే ఇష్టపడరు. మీరా లేకపోతే జనాల కోసం చెప్పారా? ఓకే ఫైన్, అది కూడా నిజమే. అంటే మనల్ని రోజు చూసుకునేదే కదా, కాస్త కొత్తగా దిగుదాం అని అనుకుంటారేమో మేబీ. అండ్ భారతి కిషోర్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి పంపించారు. ఏంటి అంటే, ఎదుటి వాళ్ళను వీళ్ళను ఇంప్రెస్ చేయడానికి కాదు కదా ఫోటో అంటే, అదొక స్వీట్ మెమొరీ కాబట్టి నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. మరి మీకు మేడం అంట. ఆఫ్ కోర్స్ నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను, కాకపోతే ఈ మధ్య ఏఐ నన్ను నన్నులాగా ఉండలించట్లేదబ్బా, అది నా తప్పు కాదు అన్నమాట. ఓకే, ఎందుకు అంటే ఈ ఇప్పటి జనరేషన్ ఎందుకు వాళ్ళని వాళ్ళలాగా చూపించుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే, ఒకటి వచ్చేసి మనలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో, లేదా ఎదుటి వాళ్ళని చాలా అందంగా లేకపోతే అలా చూసి మనం తక్కువేమో అనే ఒక ఉద్దేశం, అండ్ స్ట్రెస్ ఎక్కువగా, అండ్ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారన్నమాట. అంటే ఎక్కువగా మరొకరికి ఎలా కనబడాలి, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఇష్టపడే ఆ భ్రమలోనే బతుకుతున్నారు ఎక్కువ మంది. కానీ రిజం ఏంటి అంటే, మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తే ధైర్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారట. అండ్ ఇంకొకటి ఏంటంటే, న్యాచురల్గా ఉండడానికి అంటే సహజత్వానికి విలువ ఇచ్చేవాళ్ళు ఇష్టపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎదుటి వాళ్ళ అభిప్రాయం కోసం ఎదురు చూసేవాళ్ళు అస్సలు మనల్ని మనలా చూపించుకోవడానికి ఇష్టపడరట. మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మీకు ధైర్యం ఎక్కువ అయితే మిమ్మల్ని మీరుగా చూపించుకోండి. అండ్ మీరు సహజత్వాన్ని ఇష్టపడతారా, న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతారా, మిమ్మల్ని మీరుగా చూపించుకోవడానికి ఇష్టపడండి. లేదు, వాళ్ళు వీళ్ళు ఎవరో ఇంప్రెస్ అవ్వాలి మనల్ని చూసి, వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేస్తే మనకేదో లాభం వస్తుంది అనుకుంటారా? అఫ్కోర్స్, అయితే మీరు భ్రమలో బ్రతుకుతున్నట్టే. మరి దేన్ని యాక్సెప్ట్ చేస్తారో డిసైడ్ చేసుకోండి. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: 12:48 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫైనల్లీ ఫోటో గురించి అడిగినప్పుడు ఎన్ని మెసేజ్లు వచ్చాయంటే, ఇన్ఫియారిటీ కాంప్లెక్షన్తో చాలామంది వాళ్ళని వాళ్ళలా చూపించుకోవడానికి ఇష్టపడరు అంటూ మెసేజెస్ పంపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎడిటింగ్ వచ్చిన తర్వాత ఫొటోస్ అన్నీ మారిపోయాయి, కానీ అప్పట్లో వచ్చిన రీల్ ఫోటోలే బాగుండేవి అని. కదా, నిజం అన్నమాట. సో రీల్ ఫోటోలు బాగుండేవి, రియల్ లైఫ్లో మనల్ని మనలాగా చూపించేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? సో రీల్ ఫోటోల ప్లేస్లో రియల్ లైఫ్ కూడా, అంటే రీల్ ఫోటోలతో పాటు రియల్ లైఫ్ కూడా అలా ఏమైపోయింది, మిస్ అయిపోయింది అనమాట. అండ్ ఈ మధ్యకాలంలో ఒక మాట బాగా వినబడుతుంది, ఏంటి అనంటే, నీకు విషయం తెలుసా, నేను ఎన్ని బాధలున్నా పైకి నవ్వుతూ కనిపిస్తాను, అస్సలు బాధలు పైకి చెప్పను అంటుంటారు. నిజానికి అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే ఒక రకంగా కరెక్టే. అంటే ప్రొఫెషనల్గా ఉండాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకురాకపోవడం మంచిదే, కానీ చాలా వరకు ఏం చేస్తుంటారంటే, ఇదిగో ఫోటోలో ఇంప్రెస్ చేసినట్టుగానే అందరూ నా వాళ్ళు అనిపించుకోవాలి, నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో ఓ తెగ కష్టపడిపోతుంటారబ్బా. లోపల వీళ్ళకి ఇన్ని బాధలున్నా, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, టైం లేకపోయినా, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి తెగ కష్టపడిపోతూ ఉంటారు. ఇంతకీ ఇది కరెక్టా తప్పా? మీరైతే ఏం చేస్తారు? మెసేజ్ చేయండి 1042324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non stop music and entertainment ni enjoy cheyandi.
4: Oh hello rege gananta, idi taralu digi vache velanta.
3: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: 12:55 వన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మీరైతే ఏం చేస్తారు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి? ఈ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మీరు ఏమంటారు ఫాలో అవుతూనే, అంటే బాధలు పడుతూనే వాళ్ళని ఏమంటారు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారంటే, చాలామంది నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను తెలుసా, నాకు ఎన్ని ఇది ఉన్నా కూడా నేను అది చేస్తాను తెలుసా అంటారు. బట్ అవసరం లేదు అక్కడ. ఎందుకంటే తర్వాతి కాలంలో నువ్వు చేసిన మంచిని వాళ్ళు గుర్తిస్తారో లేదో తెలియదు, కానీ నిన్ను నువ్వు కష్టపెడుకుంటూ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసే పని ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ నీకు మంచిది కాదు కదా. అంటే ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం నిన్ను నువ్వు మోసం చేసుకో కదా. అందరూ అంటారు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, నన్ను వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని. మరి వాళ్ళు అలా చేయడానికి ఆ స్పేస్ ఇచ్చింది ఎవరు అంటే 100-200% మనమే. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు,

మీరు వాళ్ళకి ఆ పని చేసి పెట్టలేరు అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా, కాకపోతే మొహం మీద కొట్టినట్టు కాకుండా కాస్త శుతిమెత్తంగా సున్నితంగా చెప్పేసేయండి, ఇప్పటికీ కుదరదు తర్వాత చేసి పెడతాను అని. అంతేకాని మీ పనులన్నీ పక్కన పెట్టి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు లేదు

పార్టీ ఒక నిమిషం కావస్తోంది. మీరు విన్నారు సూర్య వంశం సినిమా నుంచి బాలు గారు, ఆయన అలాగే చిత్రమ్మ పాడిన పాట. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎందుకు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనల్ని మనమే మోసం చేసుకుంటాము అంటే, ఓకే ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఏంటి అని అంటే, మన నవ్వు వల్ల, మన సత్ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగించాలని పెద్దలు చెప్తారు. సో అందుకనే అలా ఉండడం మంచిదేనేమో. కాకపోతే ఈ మధ్య నటనా చక్రవర్తులు ఎక్కువ అయిపోయారు, ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఆఫ్ కోర్స్ అది కూడా నిజమే. అంటే నేను అడుగుతుంది ఎదుటి వాళ్ళ దగ్గర ఇంప్రెస్ చేయడానికి కాకా పట్టే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. బట్ చాలామంది ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటుంటారనమాట. వాళ్ళ గురించి ఏంటో మేడం నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు, కానీ లైఫ్ని నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి కదా. అఫ్ కోర్స్ అది కూడా నిజమే, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళని నవ్వించడానికి మన ఏడుపుని కప్పి పెట్టక్కర్లేదు అంటాను నేను. ఏమంటారు ఒకసారి ఆలోచించండి. ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందిరామూర్తి గారు పంపించారు ఏంటంటే, ఓకే ఇంకా మీరు ఫోటో సెషన్లోనే ఉన్నారు మేడం, అందం మీద ధ్యాస ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం, ముఖ్యంగా సినిమాలు ఈ కవుల వర్ణన అతిగా చేయడం వల్లే. ఓకే ఆడపిల్లల్ని అప్సరస, ఇంద్రుడు, చంద్రుడు అని వర్ణించడం, ఆడపిల్లలు అలా ఉండాలి. ఓకే సో ఇవన్నీ అనర్థాలు సినిమాల వల్లే వస్తున్నాయి అంటారు. కానీ నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ మాటను చెప్తే ఇందిరా గారు, బయట జరుగుతున్నాయి కాబట్టి మేము అవి సినిమాలో చూపిస్తామంటారు. సో వాళ్ళని ఏమనలేము. ఒకటి చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు, వినేవాళ్ళకు ఉండాలి కదా ఏది మంచి ఏది చెడు అని తీసుకోవడం. ఓకే రైట్, మనం ఈ బాధ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఫుల్ ఇంట్లో కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా కూడా ప్రొఫెషనల్ లైఫ్లో అవి యాడ్ చేయకూడదు. కానీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అంటే మీ నుంచి ఏదైనా ఆశించినప్పుడు మాత్రం మీకున్న ప్రాబ్లమ్ని చెప్పండి, నేను చేయలేను, నాకు కుదరదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నెక్స్ట్ టైం చేస్తాను అని. అంటే నీ వాల్యూ తెలియని చోట ఇంకా ఏదో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఐ మీన్ ఇంప్రెస్ చేయాలని ట్రై చేసి వాళ్ళనేదో మార్చేయాలని తెగ ట్రై చేస్తూ ఉంటారబ్బా. సో ఇలాంటివి వద్దు అంటాను, ఎందుకంటే మనకు కూడా కొంచెం పాజ్ ఉండాలి. కొంతమందిని చూస్తుంటాం, ఓ తెగ పని చేసేస్తూ ఉంటారనమాట, అస్సలు ఇంకా నేను లేకపోతే ఇది లేనే లేదు, నేనే చేసేయాలి అని చెప్పేసి. సి అక్కడ నువ్వు కాకపోతే ఇంకొకరు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళు అలాగే అనుకుంటారు. బట్ టేక్ ఎ పాజ్, కొంచెం పాజ్ తీసుకోండి, మీకు మీరుగా కొంచెం గ్యాప్ తీసుకోండి అంటాను నేను. అంతేగాని ఇంప్రెస్ చేయడానికే పని చేస్తే అక్కడ అప్పటికప్పుడు పేరు రావచ్చు, కానీ ఫ్యూచర్లో మీ పేరు నిలబడుతుందన్న నమ్మకం అయితే లేదు. సో ఎప్పుడైనా ఏ పని చేసినా అది స్నేహమైన, అంటే ఒక రిలేషన్షిప్ అయినా స్నేహమైనా వర్క్ అయినా కూడా డెడికేషన్తో చెయ్యండి, ఇంప్రెస్ చేయడానికి కాదు, కాకూడదు. ఏమంటారు నిజమే అంటారు కదా. రైట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది ఏంటంటే, ఈరోజు కాస్త పని ఎక్కువై మీ ప్రోగ్రామ్ వింటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాను. చూసారా, నేను ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ మీతో మాట్లాడట్లేదు, జస్ట్ నా పని నేను చేసుకుంటున్నాను అంతే. ఇలాగే మీరు చేయండి అని వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: దొంగ సినిమా నుంచి ఎస్పీ చూడండి, ఆయన అలాగే ఉష పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో టైం అవుతోంది 1 గంట దాటి 9 నిమిషాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టే 34 ప్యాకేజీల రోడ్డు పనుల్లో ఈ జూలైలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

ఆర్అండ్బి శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాలను 2027 నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని గడువు విధించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ లేఖ రాశారు. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులు బకాయిలు 90,161 కోట్లు ఉంటే 2023 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 8,21,651 కోట్ల రూపాయలకు పెంచిందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ సంస్థల పేరిట భారీగా అప్పులు చేసి భవిష్యత్ తరాలపై భారం మోపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,77,58 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల రూపంలో ఏకంగా 2,08,681 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని గణాంకాలతో పేర్కొన్నారు. ఈ అప్పులపై అధికారిక పత్రాలతో బహిరంగ చర్చకు తాను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి, పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేలా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ప్రకటించారు. బండి సంజయ్ సవాలుకు మద్దతుగా స్పందించిన ఆయన 2 పార్టీల వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందించిన సహకారాన్ని కూడా ఈ చర్చా వేదిక ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రుల కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు స్థానిక సంస్థల పనితీరుపై చూపే ప్రభావం, గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి సంబంధించిన పలు కీలక సూచనలను మంత్రి సీతక్క ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల పంపిణీ, నిల్వ సౌకర్యాల కల్పన కోసం నోడల్ ఏజెన్సీ అయిన మార్క్ఫెడ్కు 2,500 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 సంవత్సరానికి గాను 9.50 లక్షల టన్నుల యూరియా, 65,000 టన్నుల ఎన్పీకే, 35,000 టన్నుల డీఏపీ పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. జాతీయ పత్తి ఉత్పాదక పథకం కింద తెలంగాణలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. హైదరాబాద్లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయ సంచాలకులు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎంపిక చేసిన 19 జిల్లాల రైతు వేదికల్లో ఈ పంపిణీ చేపడుతున్నారు. ఇందుకయ్యే సబ్సిడీని కేంద్రం 60%, రాష్ట్రం 40% చొప్పున భరించనున్నాయి. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హైవోల్టేజీ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిర్ణయాలు నచ్చి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని ప్రభుత్వ విప్ వేమ

0: విజయవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమాన్ని అందివ్వడం, విద్యకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో రావడం, గోశాలకు 40 ఎకరాలు కేటాయించడం, వేములు రాజనాలయానికి ఇప్పటికే 150 కోట్లతో శరవింగ్ అమలు జరుగుతుంది, రోడ్డు వెడల్పు 80 ఫీట్స్ జరుగుతుంది, 3వ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది.
0: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల సూచనలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఘనంగా ఆకాడి పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం నెలవంక దర్శనంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేసులగూడ, ధనోరా, చింతల మాదర, గిన్నెదరి గ్రామాల్లో నిర్వహిస్తున్న పండుగల్లో పురుషులు దగ్గర్లోని అటవీ ప్రాంతానికి వెళ్లి సాంప్రదాయబద్దంగా పూజలు చేసి గ్రామానికి చెందిన పశువులను అక్కడికి తీసుకెళ్లి అడవికి గ్రామానికి మధ్య సరిహద్దుగా ఒక గీత గీసి దాటుడి అనే సాంప్రదాయం ద్వారా పశువులను దానిపై దాటిస్తున్నారు. ఇక్రిశాట్ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ICGV 201214, ICGV 1810300 అనే రెండు అధిక ఒలిక్ వేరుశెనగ రకాలు విడుదలకు సిద్ధమయ్యాయి. పూణెలో జరిగిన ICAR వార్షిక సమావేశంలో ఈ రకాలను గుర్తించారు. సాంప్రదాయ రకాలతో పోలిస్తే ఈ కొత్త వంగడాల్లో ఒలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే పగడ్బందీగా తప్పులు లేకుండా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండలం మద్దికల్లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, మొదట గ్రామం హద్దులు నిర్ణయించి తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భూములను రీసర్వే చేసి మ్యాపింగ్ చేస్తామన్నారు. రీసర్వే చేయడం ద్వారా ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. అమ్మవారిపేటలో భూముల కొలతల శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు భూముల రీసర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా శ్రీరామ్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ ప్లాంట్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి టైం అయితే అవుతోంది స్టూడియో క్లాక్ లో 1:21 షో టైం. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించాలి అంటే ఫస్ట్ మీరు ఆన్సర్ టైప్ చేయండి, తర్వాత మీ పేరు,

0: టైప్ చేసి మీరు సమాధానం పంపించవలసిన నా నంబర్ 0402324085204223240825. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

1:22 అవుతోంది, మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఏంటి అంటే కాస్త సరదాగా, మరి చూద్దాం ఎవరు గెస్ చేసి రైట్ ఆన్సర్ పంపిస్తారు. డాక్టర్ లేదు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ అదే రేషన్ షాప్ వాళ్ళు ఇది లేదు అంటే మాత్రం బాధగా ఫీల్ అవుతాం. ఇంతకి ఏంటది క్వశ్చన్ మళ్ళీ అడిగినా? డాక్టర్ గారేమో మీకు ఇది లేదండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే విషయాన్ని రేషన్ షాప్ అతను చెప్పాడనుకోండి చాలా బాధగా ఫీల్ అవుతాం. మరి ఇంతకీ ఏంటది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324085204023243285. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: 128 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి నేను అడిగింది ఏంటి అంటే, డాక్టర్ లేదు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే రేషన్ షాప్ అతను లేదంటే మాత్రం కొంచెం బాధగా ఫీల్ అవుతాం, ఏంటది అన్నాను. బాబోయ్ బాబోయ్, ఎంత సో స్వీట్ పర్సన్స్ అనమాట మా లిజనర్స్. అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు, ఇంతమంది పేర్లు చదవాలి ఇప్పుడు. అందుకే స్వాతి, ఈజీ క్వశ్చన్స్ అడగద్దు అని నాకు నేను అనుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఓకే, చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు అంటే, పద్మావతి, శిల్ప, ప్రసాద్, మో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ పంపించారే. ఓకే, ఫ్రమ్ హైదరాబాద్, చంచల్ గూడ హైదరాబాద్ నుంచి పంపించారు. బోధన్, పోచంపల్లి నుంచి బొగ్గ మార్కండయ్య. అండ్ అలాగే అనిత, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్నపేట సిరిసిల్ల. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ చింతల్ నుంచి సుశీల్ రైట్ ఆన్సర్ పంపించారు, శ్రవంతి సుశీల్. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సూర్యశ్రీ, మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూరు నుంచి, శ్రీనివాస్ రెడ్డి. అండ్ అలాగే పుష్ప ఫ్రమ్ సైదాబాద్, హైదరాబాద్ నుంచి పంపించారు. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప. పాలగంటి రవి గౌడ్ గారు ఫ్రమ్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ నుంచి. సునీత ఫ్రమ్ బాచుపల్లి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కాంచనా కిట్టు ఫ్రమ్ కీసరా. అనంతయ్య ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఆల్సో గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్. అండ్ అలాగే సుగుణ ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి, పడిగెల రాజు రైట్ ఆన్సర్, మహేందర్ నాగలక్ష్మి. అండ్ అలాగే గంగు మహేందర్ నాగలక్ష్మి ఫ్రమ్ ఇల్లంతకుంట మండలం రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణ ఫ్రమ్ కొండాపూర్, నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్. అండ్ అలాగే వెంకట నరసయ్య, అప్పలరాజు ఫ్రమ్ పడన. అండ్ ఆల్సో అత్తాపూర్ నుంచి రాజు. అండ్ అలాగే బలరామ్, సరోజా ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే సెంటర్ పాయింట్ బోయిన్పల్లి, భలే ఉంటుంది కదా ఇలాంటి పేర్లు, సెంటర్ పాయింట్ ఇలాంటివి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, ఆర్మూర్ నుంచి రాధ. అండ్ అలాగే తోట సంతోష్ ఫ్రమ్ పొతంగల్, సతీష్ ఫ్రమ్ వరంగల్, జగదీష్ ఫ్రమ్ యూసుఫ్ కూడ, ఇందిరామూర్తి ఫ్రమ్ బోయిన్పల్లి, జయలక్ష్మి ఫ్రమ్ మంగళగిరి. అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు. అడప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్, కాళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ, పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ ప్రగతి నగర్ నుంచి రమ్య. అండ్ అలాగే లక్ష్మి, ఎంఎం శాస్త్రి, ఉమా సుగంధి ఫ్రమ్ పంచాగుత, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేతునూరి కళ్యాణ్ చారి. ఇంకా ఇంకా ఇంకా చాలామంది పంపించారనమాట. ఎంతైనా మీరు చాలా ఏమంటారు స్వీట్ పర్సన్స్ అనమాట. మరి నిజంగా ఆన్సర్ ఏంటి అంటే షుగర్ కదా. డాక్టర్ లేదు అంటే హ్యాపీగా ఉంటాము. అండ్ మేము పాటలో కూడా నేను క్లూ ఇచ్చేసాను, పంచదార ఎడారిలో అంటూ పాట వేసేసాను అనమాట. ఓకే, కానీ యూనో మీకు విషయం చెప్పాలా, షుగర్ అనేది అందరి బాడీలో ఉంటుంది, కాకపోతే దాని లెవెల్స్ ఎక్కువగా తక్కువగా అవుతుంటాయి. చాలామంది అబ్జర్వ్ చేస్తే షుగర్ వచ్చింది అనగానే ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అది ఉన్నదానికన్నా వీళ్ళు బాధపడితేనే ఎక్కువగా కనిపిస్తుంది అంట రీడింగ్లో, టెస్టుల్లో చూస్తే. అందుకని దానికి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నట్టే దానికి కూడా రకరకాల మందులు ఉంటాయి, మనం ఇంట్లో చేసుకోవాల్సినవి ఉంటాయి. కాబట్టి వాటిని ఫాలో అవుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే బెటర్ కదా. అంటే తీయగా ఉంది కదా అని ఎక్కువ తినేస్తే ఇదిగో ఇలా బాధ పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఏదైనా కూడా అతి ఎప్పుడు మంచిది కాదు. అందుకే నేను ఎక్కువ ఆన్సర్లు చదవని తెలుసా, కొంతమందిపై చదువుతాను, ఎందుకంటే నేను కూడా మీలాగే స్వీట్ పర్సన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 136 అండ్ స్టూడియో క్లాక్ మీరు

నాడు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం. మీ ఆర్జే స్వాతి తో మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆమె ఓ పేరు మోసిన హీరోయిన్, దాదాపు 200 సినిమాలకి పైగా చేసింది, కానీ ఒక్క బాలకృష్ణ గారితో మాత్రం అస్సలు యాక్ట్ చేయలేదు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? బాలకృష్ణతో ఇంతవరకు జోడీ కట్టని టాప్ హీరోయిన్, 200 పైగా సినిమాలు చేసి బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా కనిపించని ఆ హీరోయిన్ ఎవరు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

హీరోయిన్ బాలకృష్ణ సరసన నటించలేదు అంటే ఇంకా నయ అంజలిదేవి సావిత్రి గారని కూడా పెట్టేలా ఉన్నారు. సరే క్లూ ఇస్తాను, ఏంటంటే ఆవిడికి గుడి కట్టారండి ప్రేక్షకులు, అంటే అంత అందంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం గుడి కట్టిన హీరోయిన్ అంటే ఆమె పేరే గుర్తొస్తుంది. ఆ హీరోయిన్ బాలకృష్ణ సరసన అస్సలు నటించలేదు. ఇప్పుడైనా గెస్ట్ చేస్తారా?

1:43 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి పాటితో విన్నారు తపస్సు సినిమా కోసం వెన్నెల కంటి రాయిగా రాజ్ కోటి మ్యూజిక్ అండ్ మనో పాడిన పాట. అండ్ ఈ పాట పాడినప్పుడు అంట చాలామంది బాలుగారే పాడారు అని అన్నారట. అప్పుడు మనో గారు అనుకున్నారట, అబ్బా నన్ను ఎంత పెద్ద ఇంత పోలుస్తున్నారు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే చాలా లేట్గా జనాల్లోకి వెళ్ళింది ఏంటంటే ఆ పాట పాడింది బాలుగారు కాదు మనో గారు అని. నిజంగా కొన్ని పాటలకి వీళ్ళిద్దరి అంటే గొంతులు చాలా సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి, నాకేనా మీకు కూడానా ఏమో. 1:43 అయితే అవుతోంది. మరి నేనైతే ఇందాక క్వశ్చన్ అడిగాను ఏంటి అంటే 200కు పైగా సినిమాలు చేసినా కూడా బాలకృష్ణ పక్కన హీరోగా సారీ హీరోయిన్గా చేయలేదు అని చెప్పేసి. అంటే మీరు టైం బాండ్ చూసుకోవాలి కదా, మరి సావిత్రి గారు, అంజలిదేవి గారు, లేదంటే ఇప్పుడు వచ్చిన సమంత పేరు పెడుతున్నారు. సమంత 200 సినిమాలు ఎక్కడ చేసిందండి? ఆహా ఎక్కడ చేసింది చెప్తున్నా, అడగండి. కాదు కదా, మరి ఆలోచించి కదా ఆన్సర్ చేయాలి. అందుకనే చిన్న క్లూ కూడా ఇచ్చాను ఏంటి అంటే ఆవిడకి గుడి కట్టారు ఫస్ట్ టైం. ఒక హీరోయిన్కి గుడి కట్టడం అంటే ఆవిడ పేరే గుర్తొస్తుంది అని చెప్పాను. లెట్స్ సీ ఇప్పుడు ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు నేను క్లూ ఇచ్చిన తర్వాత. హై స్వాతి గారు బాగున్నారా? యస్ ఐమ్ వెరీ గుడ్, నైస్, బాగున్నాను. ఇగో ఇందాక పాటలు వేసాను కదా, చక్కరా చక్కరా, షుగరు, పంచదార, సో అంత స్వీట్గా ఉన్నాను అనమాట. ఓకే లెట్స్ సీ. దివాకర్ ఫ్రమ్ ముంబైటా రైట్ ఆన్సర్, సత్య ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సునీత ఫ్రమ్ బాచుపల్లి, శ్రీలత ఫ్రమ్ కొత్తపేట, పుష్పశ్రీ అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి సత్యనారాయణ అండ్ అలాగే కవిత, లత ఫ్రమ్ పోచారం, పోలపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ సిరిసిల్ల జిల్లా, సంతోష్ కుమార్ ఫ్రమ్ ఉప్పల్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపొలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు అండ్ ఎవరు అంటే వరంగల్ దయానంద్ కాలనీ నుంచి పుట్ట చంద్రమోహన్, శోభారాణి అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, ఇంకా ఎవరు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పంపించాలి, క్లూ ఇచ్చాక చాలామంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. జానీ ఎస్కే జానీ ఫ్రమ్ బంజారా హిల్స్ నుంచి అండ్ ఆల్సో ఇంకా భూతాన్ పోచంపల్లి నుంచి బొగ్గ మార్కండేయ, అలాగే అపర్ణ ఫ్రమ్ బెంగళూరు, డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు. ఏ మీరు ఇద్దరు పక్క పక్కన ఉన్నారా? ఇద్దరు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ వెంట వెంటనే వచ్చాయి నాకు ఇక్కడ మెసేజ్లు. ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ అండ్ అలాగే శ్యామల. ఓకే, ఒంటి చేత్తోనే ట్రైన్ ఆపేసే మన బాలయ్యతోనే చేయలేదు అంటే ఏంటి, నాకు తెలియాలి అంట. తెలియాలా? తెలియాలంటే వెయిట్ చేయాలి. అంకుశాపురం నుంచి దొన్నాల సుదర్శన్ గారు, రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత గారు, నల్గొండ చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే యమకిరణ్ ఫ్రమ్ వరంగల్ అండ్ వి శ్రీనివాస్ మధుసూదన్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే నేనే క్లూ ఇచ్చాను అబ్బా, అసలు మీ పేర్లు చదవద్దు ఎందుకంటే నేనే క్లూ ఇచ్చాను కాబట్టి నా పేరే చెప్పుకోవాలి నేను. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, సుచిత్ర సర్కిల్ నుంచి శాంతి రషిత అండ్ ఆల్సో ఇంకా ఎవరు అంటే సివి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఓకే ఫైనల్లీ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇందాక కూడా మనకు పెట్టారు ఎవడా వీర, ఎవరు ఆవిడ, నాకు తెలియాలి తెలియాలి తెలియాలి అంటే ఆవిడ ఎవరు అంటే ఎవరు చెప్పినా చెప్పినా చెప్పినా చెప్పైనా బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్ ఎవరు అంటే ఖుష్బూ గారు. అంటే పాపం ఆవిడకి ఆయనకి మంచి ఫ్రెండ్షిప్పే ఉందనుకోండి. కాకపోతే చాలా సినిమాల్లో ఈవిడ అడిగినప్పుడల్లా ఆవిడ హిందీ తమిళ్ సినిమాల్లో చాలా బిజీగా

ఉండడంతో బాలకృష్ణ పక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇది బాగుంది కదా ఈ లైన్, యా అలా మిస్ చేసుకున్నారనమాట ఖుష్బు. బట్ ఆవిడ నటించిన తెలుగులో కొద్ది సినిమాలు, నిజం చెప్పాలంటే చిరంజీవి గారి పక్కన కూడా ఎక్కడ హీరోయిన్గా చేయలేదు. ఆ మధ్యకాలంలో వచ్చిన ఒక సినిమాలో సిస్టర్ లాగా కనిపించారు అంతే తప్ప, అవును మెగాస్టార్ పక్కన కూడా కనిపించలేదు ఆవిడ. అఫ్కోర్స్ మన తెలుగులో వీళ్ళు ఎంత టాప్ మోస్ట్ హీరోలో, మరి హిందీ తమిళ్లో ఆవిడ కూడా అంతే టాప్ హీరోయిన్ కదా. డేట్స్ అడ్జస్ట్ అవ్వలేవు అంతేనండి అంతే. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ఖాన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి షో టైంలోనే సో చాలామంది పేర్లు చదవట్లేదు. అది స్వాతి గారు, మీ భాషలోనే తొండి అంటారు ఇది. ఖుష్బు తెలుగులో అన్ని సినిమాల్లో నటించలేదు కదా అంటే, నేను తెలుగులో 200 సినిమాలు నటించిందని చెప్పానా? ఆహా, చెప్పానా మీతో? చెప్పలేదు కదా. అందుకే క్వశ్చన్ వినడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఏమంటారు మీరు? మీరు కూడా అదే అంటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: తరతరాల తరగని ఆనందంలో ఏంటి, రోల్ అయిపోయింది కదా. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ చలికాలం వచ్చేసింది, వర్షాకాలం వచ్చేసింది కదా అని చెప్పేసి నీళ్ళు తక్కువగా తాగారనుకోండి, ఇలా మాట తడబడుతూ ఉంటుంది.

0: కాబట్టి మధ్య మధ్యలో నీళ్ళు తాగుతూ ఉండాలన్నమాట. అంటే ఇది నాకు నేను చెప్తూ అండి, అలాగే మీకు కూడా ఓసారి గుర్తు చేద్దామని. రైట్, మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 12 అడుగుల ఎస్వి రంగారావు గారి కంచు విగ్రహం ఎక్కడ ఉంది? ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అది ఎక్కడ? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324052024 02 2 4 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02 02
1: ఉంటాయి.

సినిమా నుంచి బాలు గారు ఆయన అలాగే చిత్ర గారు పాడిన పాట వింటున్నారు. 155 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి నేను అడిగాను ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పేసి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదువుదాం. శాంతి, రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, ఆయన అలాగే దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వరలక్ష్మి కృష్ణమ్మ, అంకుజాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, భిక్షపతి నిర్మల ఫ్రమ్ ఎక్కడి నుంచి ఓకే హనుమకొండ నుంచి, అండ్ పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపొలం, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెట, అపల్రాజు గారు ఫ్రమ్ పెడన, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ వెల్దుర్తి నరసింహాచారి, అండ్ అలాగే శ్రావణి కేవీరావు, అండ్ అలాగే పిపిరావు గారు ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అంటే చాలామంది పంపించారు. ఇది కూడా ఈజీ ఆన్సర్ అనుకుంటా. అయినా ఈరోజు ఆయన జయంతి కదా, తెలియకుండా ఎంతమందికి ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మెస్సి విజయ, అండ్ అలాగే రోజా, విద్యాహరిణి మానస ఫ్రమ్ బోయిన్పల్లి నుంచి. ఓ, మీ పేర్లో ముగ్గురు పేర్లు ఉన్నాయండి, విద్యాహరిణి మానస, మీరు ముగ్గురా లేకపోతే మీది ఒకటే పేరా ఏమో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మీరు కామాలు పెట్టలేరు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, అండ్ అలాగే శ్యామల, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్న పేట సిరిసిల్ల, అండ్ అలాగే వేముల నరసింహరావు గారు ఫ్రమ్ నిజామాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, అపర్ణ ఫ్రమ్ బెంగళూరు, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ భూ

0: directly from Churaram Colony, Mangalagiri Jayalakshmi Garu. And also right answer from Yavaru Ante Urvasi from Firastiguda Nunchi Srinivas and Ashok Kumar from Somajiguda, Tipparti Nalgonda Jilla Nunchi, Chilakamari Upendra Chari and also Nirmal Jilla Edmund Nundi Mera Sailu, right answer Pampicharu, Jakranpalli Nunchi Aruna Rajendra, Vanasthalipuram Nunchi Maheshwari Murali and Inka Chalamandi right answer Pampicharu, Nagpur Maharashtra Nunchi Paidipati Nagabhushan Garu. ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్ అండ్ అలాగే సునీత, కిసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ గారు, బీదివాకర్ ఫ్రమ్ ఒమెట అండ్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్. మరి ఆన్సర్ ఏంటి అనంటే ఏలూరులో ఉంది, ఏలూరులో ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహం ఉంది. మరి ఎస్వి రంగారావు గారు అనగానే మనకి చాలా పాత్రలు గుర్తొస్తాయి, అందులో యముడి పాత్ర అసలు ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతుంది. యముడి పాత్ర ఎస్వి రంగారావు గారి తర్వాత అంతే అద్భుతంగా పోషించిన నటులు ఎవరు అంటే మన కైకాల సత్యనారాయణ గారు. మరి ఆయన పాట ఒకసారి వినేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి, మీ ఆర్జే స్వాతితో. మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే, లైక్ రిటైర్మెంట్ అయిపోయింది, లేకపోతే ఇంకొంచెం ఏజ్ ఎక్కువైంది, ఆ వయసులో ఏం చేస్తారు, అమ్మయ్య నా బాధ్యతలన్నీ తీరిపోయాయి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా స్పెండ్ చేస్తారు, లేదా రెస్ట్ తీసుకుంటారు, అవునా, వాళ్ళు తిరగాలనుకున్న యాత్రలన్నీ తిరిగేసి వస్తూ ఉంటారు. కానీ ఈ 78 ఏళ్ళ బామ్మ మాత్రం అలా కాదు, కాస్త డిఫరెంట్ అనమాట. సో ఎక్కడుంటుంది అంటారా,

కేరళలో ఉంటుందన్నమాట. కేరళలో ఉన్న ఈ 78 ఏళ్ల బామ్మ ఈ వయసులో కూడా తనకున్న అభిరుచులపై కాన్సన్ట్రేషన్ చేస్తూ అండ్ దానికి సంబంధించి ఎదుటి వాళ్ళకి దాంట్లో అంటే ముఖ్యంగా ఫిట్గా ఉండడం, ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన కల్పిస్తోంది. మరి పేరేంటంటారు ఆవిడ పేరు? ఆవిడ పేరు అన్నమ్మ. కేరళలోని కొట్టాయం గ్రామం ఆవిడది. స్కూలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పై చదువుల కోసం యూరప్ వెళ్ళింది. అక్కడ జర్మనీలో నర్సింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్లో జాబ్ వచ్చింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో నర్స్గా, హెడ్ నర్స్గా పనిచేసి వచ్చేసింది. పనిచేసిన తర్వాత సరే అక్కడే పనిచేసింది, అక్కడే మ్యారేజ్ అయ్యింది, తర్వాత కొడుకు పుట్టాడు. దాదాపుగా 2014 వరకు విదేశాల్లోనే గడిపింది ఆవిడ. అంతే, ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఆలోచించింది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నెళ్లలో నేను ఏం చేశాను అని. ఏం చేశారు? చదువుకున్నారు, జాబ్ చేశారు, పెళ్ళయింది, ఒక ఫ్యామిలీని సెట్ చేసుకున్నారు. ఐ మీన్ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేశారు. కానీ సొసైటీకి ఏం చేశాను అని ఆలోచించింది. ఆ ఆలోచనే ఆవిడ్ని మరి మొత్తానికి తన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఫిట్నెస్ మీద అవగాహన కల్పించేలా చేస్తోంది. మరి ఇంతకీ ఈ అన్నమ్మ ఏం చేస్తోంది? మరి ఈ బామ్మ గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. అండ్ ఆ పాటలో ఏముంది, లైఫ్ అనుకోలేదు ఎప్పుడు లైఫ్ ఇలా మారుతుంది అని. సో ఈ అన్నమ్మ అనే భామ కూడా ఎప్పుడు అలా అనుకోలేదు. సో ఫైనల్గా ఏంటంటే, అన్ని దేశాల్లో అంటే ఒక దగ్గర చదువుకున్నారు, ఒక దగ్గర జాబ్ చేశారు, ఒక దగ్గర పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత తన తోడు ఎవరైతే ఉన్నారో, లైఫ్ పార్ట్నర్ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కేరళకి చేరుకున్నారు అన్నమ్మ. అన్నమ్మకి పర్యావరణం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇండియాకి రాగానే తను చేసింది ఏంటి అంటే, 4.5 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసింది. ప్రతి పని వెనక ఒక రీజన్ ఉంటుంది అంటారే, అలా తను ఈ అంటే ఈ సేంద్రియ వ్యవసాయం ఎంచుకోవడం వెనక కారణం ఏంటి అంటే, తన భర్త క్యాన్సర్తో పోయారు. సో ఎందుకంటే అప్పుడు ఆలోచించింది, అసలు దీనికి కారణం ఏంటి, మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోగలుగుతామా, అసలు లైఫ్ స్టైల్కి అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఈ వ్యాధి రాకుండా ఉండడానికి. సో వీటన్నిటి గురించి ఆవిడ మళ్ళీ రీసెర్చ్ చేశారు. ఎంతైనా హెడ్ నర్స్గా పనిచేశారు కదా, అందుకనమాట. ఇక కృత్రిమ పద్ధతుల్లో పండించిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుండి రాదు అని కాదు, కొంచెం అవకాశం అయితే తక్కువగా ఉంటుంది అన్న విషయం అర్థమైన ఆవిడ కేరళకి వచ్చిన తర్వాత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టి అలా పంటల్ని పండించడం, అది కూడా దేంతో అంటే కిచెన్లో వాడిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయి కదా, కిచెన్లో మనం వంట చేసిన తర్వాత వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్నే ఎరువుగా తయారు చేసి వాడిందట. మరి ఆ తర్వాత ఏం జరిగింది, మరి అన్నమ్మ చేసిన ఈ ప్రయత్నాన్ని మరి ఎవరు గుర్తించారు, తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: చూ సినిమాకి గాను బాలు గారు, ఆయన అలాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 2:35 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి విత్ యువర్ ఆర్జే స్వాతితో.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.
0: అండ్ ఈరోజు మీట్ ద స్టార్లో మీరు శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వినబోతున్నారు. ఆయన ప్రముఖ శాస్త్రవేత్త, ఆయన అలాగే ఆధునిక సాంకేతిక రంగ నిపుణులు కూడా. మరి మర్చిపోకండి, ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి మీట్ ద స్టార్ మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 2:37 అవుతుంది స్టూడియో క్లాక్ లో శక్తిశీలి వింటున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన శక్తిశీలిలో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ 78 ఇయర్స్ బామ్మ అన్నమ్మ గురించి. మరి కేరళలో

ఉంటున్న ఈ అన్నమ్మ అనే బామ్మ వ్యవసాయం అంటే హెడ్ నర్స్గా దేశ విదేశాల్లో పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తోంది. అయితే అంతేకాదు, ఈ వ్యవసాయ భూమిలో ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ అంతేకాకుండా విమెన్ కోసం స్పెషల్గా ఒక జిమ్ము మెడిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది ఇవిడ. చిన్నపిల్లలకేమో పూల్లో ఈత నేర్పిస్తుంది, జిమ్లో విమెన్కి ఈ ఎక్సర్సైజ్కి అంటే వ్యాయామానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట ఈ 78 ఇయర్స్ ఉమెన్. అండ్ ఒకవైపు ధ్యాన పద్ధతుల్ని నేర్పిస్తూ ఇంకోవైపు అంటే ఆవిడ ఇంత ఫిట్గా ఎలా ఉన్నారు అని అడిగితే ఒకటి చెప్తారు ఏంటంటే, స్విట్జర్లాండ్లో నర్స్గా పనిచేస్తున్నప్పుడు కలీగ్ ద్వారా ఆక్వా యోగా నేర్చుకున్నాను. సో ఒకప్పుడు నీళ్ళల్లో దిగాలంటే భయపడ్డ నేను ఇప్పుడు నీళ్ళల్లో అంటే ఐ మీన్ రోజు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆ భయం పోయింది. సో దానివల్ల నేను చాలా ఫిట్గా ఉంటాను అని చెప్తుంది. అయితే అన్నమ్మ చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం తనతో పాటు చుట్టూ ఉన్న వారిలో కూడా ఆరోగ్య స్పృహను పెంచుతూ వస్తుందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ బామ్మ అన్నమ్మ గురించి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకున్నాం 78 ఏళ్ల బామ్మ అన్నమ్మ గురించి. అంటే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఏ వయసులోనైనా ఫిట్గా ఉండొచ్చు అంటున్నారు ఈవిడ. అయితే వివిధ దేశాల్లో హెడ్ నర్స్గా పనిచేసి వచ్చిన తర్వాత కేరళలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ మహిళలకి వ్యాయామం అండ్ అలాగే మెడిటేషన్ వీటిల్లో శిక్షణనిస్తూ అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఎంత ఫిట్గా ఉంటారు ఆవిడ. అంటే రోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్తో పాటు ఆక్వా యోగా అనేది అరగంట నుంచి గంట సేపు చేస్తారట ఈ అన్నమ్మ గారు. అండ్ అంతేకాకుండా రకరకాల ఆసనాలు కూడా సాధన చేస్తూ ఉంటారట. తన ఫామ్ ల్యాండ్లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ద్వారా విమెన్కి ఈ ఏమంటారు ఈ ట్రైనింగ్ అంతా కూడా ఇస్తున్నారు. యోగాతో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం, మంచి అలవాట్లు ఇవన్నీ కూడా తను ఏదైతే ఫాలో అవుతారో అవన్నీ తన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న ఎస్పెషల్లీ విమెన్కి నేర్పిస్తూ మరి ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచడానికి పుస్తకాలు కూడా రాస్తున్నారట ఈ 78 ఏళ్ల బామ్మ. నిజంగా ఈ బామ్మకి సేవా గుణం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా. అంతేకాదు అక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కి సంబంధించి, ఆ స్కూల్లో కావాల్సిన అవసరాలకు సంబంధించి విరాళాలు కూడా సేకరిస్తూ ఉంటుందంట. అండ్ తను కూడా ఆ సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన ఆ లాభాన్ని కొంతవరకు స్కూల్స్కి కూడా ఇస్తారట. మరి ఇంత సేవా గుణం ఉన్న ఈ బామ్మని కేరళ ప్రభుత్వం గుర్తించి కొట్టాయం జిల్లాలోనే ఉత్తమ సేంద్రియ రైతుగా అవార్డును కూడా ఇచ్చింది. చుట్టూ నాలుగు వైపులా పచ్చటి చెట్లతో ఉన్న ఈ వ్యవసాయ భూమి ఏదైతే ఈ 78 ఏళ్ల బామ్మ అన్నమ్మ ఉంది కదా, మరి ఈ ఫామ్ ల్యాండ్ని చూడ్డానికి చాలామంది వస్తారట. అండ్ అంతేకాదు గవర్నమెంటే, అంటే కేరళ గవర్నమెంటే నేచర్ టూర్స్ని కూడా ఏర్పాటు చేస్తుందట ఈ బామ్మ

ల్యాండ్ని విజిట్ చేయడానికి. ఎంత గ్రేట్ కదా, అంటే ఇక నాకేముంది, బాధ్యతలు అయిపోయాయని అలా తీరిక కూర్చోకుండా తనకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తూ ఇప్పటికీ ఫిట్గా ఉంటున్న ఈ బామ్మ ఎంతమందికి ఇన్స్పిరేషన్? అందరికీ. మరి మీరేం చేస్తున్నారు? మీ ఆలోచనలు ఏంటి? నిజంగా మీకు ఇలాంటి లేదా మీకు తోచిన ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆచరణలోకి తీసుకురండి. తప్పకుండా ఏదో ఒకరోజు మీ ద్వారా అట్లీస్ట్ ఒక 10 మంది బాగుపడ్డా, మీ నాలెడ్జ్ 5 మందికి ఉపయోగపడ్డా మన లైఫ్కి, అంతకన్నా ఏం కావాలి? ఆలోచిస్తారు కదా, మీకు ఇలాంటి ఆలోచన ఉంటే, ఇలాంటి ఆలోచన ఉన్నవారితో కలిసి ఏదైనా సాధించాలి అనుకుంటే అస్సలు లేట్ చేయకండి, ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. ఇది వాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
3: అండ్ ఈరోజు ఫ్రైడే సాయంత్రం 8 గంటల నుంచి మరి మీట్ ద స్టార్లో మనకి రాబోతున్నారు. ఆ స్టార్ ఎవరు అంటే ప్రముఖ శాస్త్రవేత్త, ఆధునిక సాంకేతిక రంగ నిపుణులు శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వింటారు. మర్చిపోకండి, మీట్ ద స్టార్ ఎవ్రీ ఫ్రైడే 8:00 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు అలా కొనసాగుతోంది. మరికొద్ది క్షణాల్లో ముంబై రిలీవ్ వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 5 గంటలు. ఇప్పుడు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా ఈడియట్ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన కందికొండ గీతం సంగీతం చక్రి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాతి పాట ఆర్యా 2. ఈ చిత్రం కోసం కునాల్ గంజన్వాలా మేఘ పాడిన సాహితీ గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: కార్యక్రమంలో తర్వాతి పాట యువసేన. ఈ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.
1: Yeah.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట ఆనందం. ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్.

కార్యక్రమంలో తర్వాతి పాట దువ్వాడ జగన్నాథన్ ఈ చిత్రం కోసం. చిత్ర ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన సాహితీ గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట ఫిదా. ఈ చిత్రం కోసం మధుప్రియ రామ్కి పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం శక్తికాంత్ కార్తిక్.

చిత్రసీమలో తర్వాతి పాట మ్యాడ్ ఈ చిత్రం కోసం. కీర్తన వరం పాడిన భీమ్స్ సిస్రీలియో, గీతం సంగీతం భీమ్స్ సిస్రీలియో.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: కార్యక్రమంలో తర్వాతి పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం గీతామాధురి సాగర్ పాడిన రామజోగ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: Lupa, καλό ακαλ.
1: కార్యక్రమంలో చివరిగా ఖైదీ నెంబర్ 150 ఈ చిత్రం కోసం దేవి శ్రీప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో రచించి పాడిన పాట సంగీతం దేవి శ్రీప్రసాద్.

0: கும்படா. லெட்ஸ் டூ கும்படா.
1: చిత్రసీమ విన్నారు కదా. మరిన్ని తెలుగు చిత్ర గీతాల్ని ఇదే రాత్రి 8 గంటలకు మనోరంజన కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక

చీకటి అధ్యాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలనీలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీ రుణాల ద్వారా మొత్తం 8,21,651 కోట్ల అప్పులను మిగిల్చిందని పేర్కొంటూ అధికారిక రికార్డులను సమర్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వడ్డీ కింద 2,08,681 కోట్ల రూపాయలను క్రమబద్దంగా చెల్లిస్తూ రాష్ట్రానికి 22,142 కోట్ల రూపాయలను ఆదా చేసిందని స్పష్టం చేశారు. అలాగే ఏ విధమైన ఆధారాలు లేకుండా సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. వాస్తవాలను ప్రజల ముందు పారదర్శకంగా ఉంచేందుకు దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని భట్టి విక్రమార్క తెలియజేశారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని మహిళా శిశు వికాస కేంద్రంలో జ్యూట్ బ్యాగ్ తయారీ, కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. నారీశక్తి వందన్ అధినియం బిల్లును అతి త్వరలోనే పార్లమెంట్లో ఆమోదింపచేసి 133% మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టేలా చేస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. నల్గొండలో జరిగిన నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒకటి చీకటి అధ్యాయమని అభివర్ణించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇందిరాగాంధీ వ్యవస్థలను, మీడియాను, ప్రతిపక్ష నాయకులను అణిచివేశారని అన్నారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కళాకారుల అణచివేతతో కూడిన ఆ 19 నెలల కాలం నాటి ఘోరాలను భావితరాలకు తప్పక తెలియచేయాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో బీజేపీకి ఉన్న నిబద్ధతను తెలియచేస్తూ ఆయన, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను గౌరవించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఒక బహిరంగ లేఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న అప్పుల పరిస్థితిని తెలియజేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అప్పులు మొత్తం 4.17 లక్షల కోట్ల రూపాయలని, అసెంబ్లీలో తాను కూడా ఇదే సంఖ్యకు కట్టుబడి ఉన్నానని హరీష్ రావు స్పష్టం చేశారు. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు కాంగ్రెస్ చేసిన అప్పులు 177,58 కోట్ల రూపాయలని జూపల్లి లేఖలో పేర్కొనగా, ఆర్బీఐ గణాంకాల ప్రకారం అసలు సంఖ్య 186,67 కోట్ల రూపాయలుగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలు, ఆర్బీఐ పత్రాలను హరీష్ రావు వాట్సాప్ ద్వారా పంపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం GO No. 679 కింద ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రారంభ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి జేఏసీ నాయకులను ఆహ్వానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీరు తమ విధానపరమైన సిఫార్సులతో కమిటీతో పంచుకోనున్నారు. రాష్ట్ర సచివాలయంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 6,092 కిలోమీటర్ల మేర సాగే హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశ త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. దీంతోపాటు కొత్త హైకోర్టు కాంప్లెక్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణాలను 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూసేందుకు రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లులు క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. అమృత్ 2.0 కింద 137.70 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులు,

0: సీఎం జీఎస్వై పథకం కింద 59.35 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే బొమ్మనపల్లి ఎరువుల గిడ్డంగుల్లో యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులు యూరియా బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. వీబీ జీరాంజీ పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వస్తుందనే భయంతోనే దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల అల్పాహార పథకాన్ని స్వాగతిస్తూనే దాదాపు 10,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్, సింగరేణి బొగ్గు విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఫ్లోర్ మిల్ యూనిట్లను, మిల్క్ పాయింట్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి యూనిట్లు మహిళలకు స్వయం ఉపాధితో పాటు సాధికారతను కల్పిస్తాయని, జిల్లాలో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలని కోరారు. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జిల్లాలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ది పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. ఈరోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ది పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇంటింటి ఓటర్ల గణన ప్రక్రియను సమీక్షించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎల్ఓ యాప్ను ఉపయోగించి ఒకే పేరుతో 2 సార్లు ఉన్న ఓట్లు, మరణించిన వారి వివరాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓటర్లను గుర్తించి వెంటనే చర్య తీసుకోవాలని బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన కమిటీ 6 జూలై నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఈ పూట మరియు రేపు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ డోర్నాల రాజు ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:30 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగుర్ల రాజుగారితో పరిచయం.

ఉంది. అనంతరం వేసవిలో ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం బైరన్పల్లి గ్రామ యువరైతు జట్టి రాజేందర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమూత చిరంజీవి. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ప్రసారం ఉంటుంది. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇక రాత్రి 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. ఇక రేపు ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:30 ఉదయతరంగిణి కార్యక్రమంలో వినదగున ఎవరేం చెప్పినా నాటిక వింటారు. ఇక 8:00 శాస్త్రీయ సంగీతం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 చిత్రసీమ, తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇక 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:00 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:10 ప్రాంతీయ వార్తలు, తెలుగులో, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు 5:00 చిత్రసీమ, తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇవే ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఈ పూట మరియు రేపు మొదటి భాగంలో ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:25. ఇప్పుడు సమాచార దర్శిని.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్.

0: 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142. 9182986142. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
7: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
6: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
7: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
6: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
7: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
6: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
7: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
8: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:30. ఇప్పుడు జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ డోర్నాల రాజు బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గల్లు గల్లు గల్లు గల్లు.

0: తెచ్చి మూరెడంతా మల్లె దండ మురిపంగా పట్టుకొని
1: నెట్టేడు సీర తెచ్చి బొమ్మన్ చూరై కదెచ్చి

0: డోర్నల రాజు బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు కదా. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190, పర్సనల్ ఆఫీసర్ 60, ఐటీ ఆఫీసర్ 301, లా ఆఫీసర్ 105, రాజభాషా అధికారి 89, మొత్తం 765 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి బీఈ, బీటెక్ లేదా మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగాల్లో. అభ్యర్థుల వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 6,715 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 161 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు. అభ్యర్థి

0: విద్యలు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుండి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్కోలో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమన డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కోలో డైరెక్ట్ రిక్రూట్ ప్రాతిపదికన వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏపీ ట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2026. ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ జెన్కోలలో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన

0: విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీ కండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ధి చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: आयोग की अनुशंसा के आलोक राज्यों में कैसे तैयारी करें, कैसे परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सकें, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి

0: న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: Our aim is not small. Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగూర్ల రాజుగారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ మూర్తి చిరంజీవి.
1: వేసవికాలంలో రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి, వానాకాలం పంట వేసే ముందు ఈ వేసవిలో దుక్కులు అంటే లోతు దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి, వాటి వల్ల కలిగేటువంటి లాభాలేంటి, అదే కాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నకిలీ విత్తనాలను ఏ విధంగా గుర్తించాలి, ఈ పంట వ్యర్థాలను మనం చూస్తూ ఉన్నాము ఈ వేసవిలో, ఈ మొక్కజొన్న కావచ్చు లేదా వరి పంటలలో కోసిన పిదప అంతా కూడా కాల్చడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా రైతులు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఎటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు

0: పాటించాలి. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులలో రైతులు విచ్చలవిడిగా ఎరువులను వాడమనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఎరువుల వాడకంలో కూడా ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఏ మోతాదులో ఎరువులు వాడుకోవాలి, ఏ మోతాదులో ఎరువులు వాడుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను కృషి విజ్ఞాన కేంద్రం మామునూరులో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆగుర్ల రాజు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: సార్ చెప్పండి, ఈ వానాకాలం పంటకు ముందు ఈ రైతులు ఈ దుక్కులు అనేటువంటి దున్నుకుంటా ఉంటారు, మరి ఏ విధంగా దుక్కులు దున్నుకోవాలి, ఎంత లోతులో దున్నుకుంటే రైతులకు లాభం అనేటువంటిది కలుగుతుందంటారు?
1: నమస్కారం సార్. అయితే రైతులు ముందస్తుగా మనకు ఇప్పుడు పంటకాలం అయిపోతుంది కాబట్టి వరి మొక్కజొన్న అన్ని పంటలు దాదాపుగా మనకి ఎండింగ్ దశకు వచ్చేసినవి. సో ఈ వేసవి కాలంలో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మనకు తర్వాతి వానాకాల పంటలలో ఎక్కువ దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంది. వాటిలో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు కనుక చూసుకున్నట్టయితే ముందస్తుగా రైతులు ఏం చేయాలి ఈ మే మాసంలో అంటే ఖచ్చితంగా రైతులు రైతు సోదరులందరూ ఒకటి మట్టి పరీక్ష చేయించుకోవాలి. రెండోది తర్వాత ఏంటి, ఈ మాసంలో మనకు పంట ఉండదు కాబట్టి ఈ పంట లేని టైంలో ఒకటి నుంచి వెళ్ళి రెండు సార్లు లోతు దుక్కులు వేసుకోవాలి. తర్వాత మూడోది పంట వ్యర్థాలు, ముఖ్యంగా పంట వ్యర్థ యాజమాన్యాలు కూడా చేయాలి. మనకి ఈ లోతు దుక్కుల గురించి కనుక చూసుకున్నట్టయితే మనకి ఒకటి నుంచి వెళ్ళి రెండు సార్లు మనకు ప్లవ్తోటి ఎంబీ ప్లవ్తోటి లోతుగా దుక్కులు కనుక చేసుకున్నట్టయితే మనకు నేలలో ఉండే కొన్ని రకాల చీడపీడల యొక్క కోశస్థ దశలు, పురుగుల యొక్క గుడ్డు దశలు పైభాగానికి వస్తాయి. పైభాగానికి వచ్చి మనకు వెండ వేడికి తగిలి అవి నశించిపోతాయి. అలాగే ఈ లోతుగా దుక్కులు వేసుకోవడం వల్ల మనకు ఈ ఎండాకాలంలో అనుకోని వర్షాలు వచ్చినప్పుడు వర్షాల యొక్క నీటిని పట్టి ఉంచి తేమ శాతాన్ని నిల్వ ఉంచుతాయి. దీని ద్వారా మనకి నేల సారవంతం అవుతుంది. సో కాబట్టి మనకి నేలలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఒకటి లేదా రెండు సార్లు లోతుగా దుక్కులు చేసుకోవడం వల్ల ముఖ్యంగా మనకు పత్తి పంట వేసే వాళ్ళు, మొక్కజొన్న పంట వేసే వాళ్ళు ఈ లోతుగా దుక్కులు వేసుకున్నట్టయితే మనకు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, తర్వాత మనకు నేల కూడా సారవంతం అవుతుంది.
0: ఈ విధంగా సారవంతం చేసినప్పుడు రైతులు పొలాలలో విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు. అయితే విత్తనాల విషయంలో కనుక చూస్తే రకరకాలుగా కొన్ని నాణ్యమైన విత్తనాలు వస్తున్నాయి, అక్కడక్కడ వివిధ కంపెనీలతో నకిలీ విత్తనాలు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రైతులకు ఈ నాణ్యమైన విత్తనాలు లేదా నకిలీ విత్తనాలు అంటే ఏంటి, మరి వాటిని ఏ విధంగా రైతులు గుర్తించాలంటారు?
1: సార్ మనకి కనుక చూస్తున్నట్టయితే ఈ యాజమాన్య పద్ధతిలో లోతు దుక్కులు చేసుకున్న తర్వాత రైతులు మనకి వానాకాలం కంటే ముందు విత్తనాలను సమకూర్చుకోవడం, అందులో నాణ్యమైన విత్తనాలను సమకూర్చుకోవడం, అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను సమకూర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో దీనికోసం ముఖ్యంగా మనకి రైతులు కనుక చూసుకున్నట్టయితే మంచి విత్తనం ఉంటే మంచి దిగుబడి వస్తుందనే నానుడు ఉంటుంది. సో రైతులు ఈ విత్తనాన్ని, ఈ నాణ్యమైన విత్తనాన్ని గుర్తించేటప్పుడే, మనకు నకిలీ విత్తనాన్ని గుర్తించేటప్పుడే చాలా రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే రైతులు ముఖ్యంగా మనకి ఉద్దేశించబడిన రకమైన విత్తనం లేకపోయినా, లేదనుకుంటే మనకి అసలైన కంపెనీకి సంబంధించిన విత్తనం కాకపోయినా, లేదంటే విత్తనం నాణ్యతగా లేకపోయినా, లేదంటే దిగుబడి సరిగా రాకపోయినా, మొలక శాతం కనుక 50-60% తక్కువగా ఉన్నా ఆ విత్తనాలన్నింటినీ మనం నకిలీ విత్తనాలుగానే పరిగణించవచ్చు. సో ఈ నకిలీ విత్తనాల్లో ప్రధానంగా మనకు రెండు విధాలుగా గుర్తింపవచ్చు. ఒకటి ఏంటి అని అంటే రైతులు విత్తనం కొనేటప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనకి వాటిపైన బ్లూ ట్యాగ్, సర్టిఫైడ్ బ్లూ ట్యాగ్ ఉన్నదా లేదా అని ప్యాకెట్ పైన రైతులు ఖచ్చితంగా గుర్తించాలి. తర్వాత ఏదైతే కంపెనీ విత్తనం కొంటున్నామో ఆ కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ను కూడా మనకు రైతులు సరిచూసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్, బ్లూ ట్యాగ్ రెండు సరిచూసుకున్న తర్వాత తప్పనిసరిగా మనకు రైతులు ఏంటంటే డీలర్ దగ్గరనే, సర్టిఫైడ్ డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి. మనకి మూటల్లో కట్టిన విత్తనాలు కానీ, లూజ్ విత్తనాలు కానీ అమ్మే వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకోవచ్చు. అలాంటి వాటికి మనకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. తర్వాత ఏదైతే సర్టిఫైడ్ డీలర్ దగ్గర విత్తనాలు కొంటున్నామో అక్కడ ఖచ్చితంగా మనకి రైతులు రిసిప్ట్ తీసుకోవాలి, కొనుగోలుదారు రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్ ని మనకి పంట అయిపోయేంత వరకు రైతు భద్రపరచుకోవాలి. ఈ విధంగా మనకి విత్తనాలు కనుక కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రైతులు మనకి ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండొచ్చు. ఇంకొక విషయం, నకిలీ విత్తనాలు గనక మనకి ముఖ్యంగా ఈ ప్రస్తుత కాలంలో పత్తి పంటకు సంబంధించిన రైతులందరూ ఈ మే మాసం

0: విత్తన సమకూర్చుకునే దశలో ఉంటారు కాబట్టి మనకి లూజుగా మూటల్లో కట్టిన పత్తి విత్తనాలు అయితే రైతులు కొనకూడదు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనకి జెర్మినేషన్ పర్సంటేజ్ కూడా చూసుకోవాలి. జెర్మినేషన్ పర్సంటేజ్ ప్రతి విత్తనాల ప్యాకెట్ పైన జెర్మినేషన్ పర్సంటేజ్, జంటికి ప్యూరిటీ అని రెండు ఉంటాయి. జెర్మినేషన్ పర్సంటేజ్ మొలక శాతము. ఈ మొలక శాతం కనుక చూసుకున్నట్టయితే మనకు పత్తి పంటలో అయితే మినిమం 70% ఉండాలి. తర్వాత వరి విత్తనాలు కనుక చూసుకున్నట్టయితే మొలక శాతం మనకి 80-85% వరకు ఉండాలి. అలాగే మొక్కజొన్న విత్తనాలు కనుక చూసినట్టయితే 80-85% వరకు మొలక శాతం ఉన్నది లేదు అనేది ప్యాకెట్ వెనకాల సరి చూసుకోవాలి. ఈ విధంగా మనకు ట్యాగుతో పాటు మొలక శాతాన్ని, క్యూఆర్ కోడ్, బ్లూ ట్యాగ్ అన్ని సరి చూసుకొని మనకు రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. దాంతోపాటు రిసీట్ అనేది, కొనుగోలుదారు రిసీట్ ఖచ్చితంగా తీసుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఈ నకిలీ విత్తనాలను రైతులు గుర్తించడానికి ఇంకా ఏమైనా సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయా?
0: అయితే రైతు దశలో గనక చూసుకున్నట్టయితే రైతుకు నకిలీ విత్తనాలు రెండు దశల్లో మనం గుర్తించవచ్చు. ఎక్కడైతే విత్తనం తీసుకొచ్చుకుంటాడో రైతు తన వద్దనే ఒక కొన్ని విత్తనాలను గనక తీసుకొని మనకి ఒక 100 విత్తనాలు, ఒక ప్యాకెట్ నుండి ఒక 100 విత్తనాలు తీసుకొని మన ఇంటి దగ్గర ఇసుకలో ఆ 100 విత్తనాలను మనకు వరుసలలో 10-10 విత్తనాలు వరుసలలో పెట్టుకొని మనకి రోజు నీటి తడి ఇస్తున్నట్టయితే మనకు 5-6 రోజుల తర్వాత ఈ విత్తనాలు మొలకెత్తవి. సో ఈ మొలకెత్తిన విత్తనాలు గనక తీసుకొని ఎన్ని విత్తనాలు మొలకెత్తినవి, ఎన్ని విత్తనాలు మొలకెత్తలేదు అనేది 100 మొక్క మనకి 100 గింజల్లో కౌంట్ చేసుకున్నట్టయితే, లెక్క కట్టినట్టయితే మనకి ఈ మొలక శాతం అనేది రైతు తెలుసుకోవచ్చు. సో దీని ద్వారా మొలక శాతం అనేది మనకు 80-85% మొలక శాతం ఉంటేనే ఆ విత్తనాలు మనకు అధిక దిగుబడి వచ్చే విత్తనాలుగా గుర్తించాలి. సో ఈ విధంగా రైతు తన వద్దనే, తన ఇంటి వద్దనే పంట వేసుకోవడానికంటే ముందే తన ఇంటిలోనే ఈ మొలక శాత పరీక్ష గనక చేసుకున్నట్టయితే మనకు నకిలీ విత్తనాలా కాదా అనేది గుర్తించవచ్చు. ఒకవేళ ఇసుక లేకుంటే మనకి పేపర్ టవర్ అనే పేపర్ దొరుకుతుంది, బట్టర్ పేపర్ అని, దాంట్లో కూడా మనకు విత్తనాలు పెట్టి నీటి తడులు ఇచ్చినట్టు వాటర్ చల్లినట్టయితే మనకి మొలక శాతాన్ని రైతు ఇంటి దగ్గరనే గుర్తించవచ్చు.
1: మరి ఈ విధంగా రైతులు నాణ్యమైనటువంటి విత్తనాలను గుర్తిస్తారు. మరి ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఈ పంటలు అన్ని కూడా తీసేసిన తర్వాత మొక్కజొన్న దగ్గర కావచ్చు, వరి కావచ్చు, ఇతర పంటలలో కూడా ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు రైతులు?
0: ముఖ్యంగా మనకు ప్రస్తుతానికి పంటలన్నీ ముగింపు దశకు వచ్చేసినాయి కాబట్టి మనకి వరి పంటలో గనక వరి కొయ్యగాళ్ళు, పత్తిలో గనక పత్తి కొయ్యలు, మొక్కజొన్నలో కూడా మొక్కజొన్న కట్టెలు, వీటన్నిటి రైతులు విచ్చలవిడిగా కాల్చేస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల మనకు ఏమవుతుందంటే ప్రధానంగా నేలలో ఉండే మనకు మేలు జాతికి సంబంధించిన సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటు వాతావరణ కాలుష్యం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 2-3 విధాలుగా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి రైతులు ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఈ పంట వ్యర్థాలను మనకు వేరే ఎరువులుగా మార్చుకుని ఉంటే మనకు నేలలో ఇంకా సారం కూడా పెరుగుతుంది. ఆర్గానిక్ కార్బన్ అంటాము, ఆ కార్బన్ కూడా పెంచే లాగా చేసుకోవచ్చు. దీనికోసం కనుక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మనకి రైతులు మల్చర్స్ అండ్ స్ట్రెడ్డర్స్ అనే మిషన్స్ మనకు అందుబాటులో ఉన్నవి. ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఈ స్ట్రెడ్డర్స్ మల్చర్స్ తోటి రొటవేటర్ తోటి మనకు కలియ దున్నిన తర్వాత వీటి పైన మనకు వేస్ట్ డీకంపోజ్ లేదా పూసా డీకంపోజర్ అని దొరుకుతుంది, లేదా జీవామృతం తయారు చేసుకొని ఈ మన మల్చర్ చేసిన తర్వాత, షెడ్డింగ్ చేసిన తర్వాత పిచికారి చేసినట్లయితే మనకి 20-25 రోజుల ఈ పంట వ్యర్థాలు కుళ్ళిపోతాయి. సో ఇవి కుళ్ళడానికి మనకు రైతులు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే నీటి తడి ఇవ్వాలి. సో ఎక్కడైతే నీటి తడి ఉంటుందో దానిపైన ఆ నీటి తడి ఇచ్చిన తర్వాత ఈ పంట వ్యర్థాల పైన మనకి పిచికారి చేసినట్టయితే డీకంపోజర్స్ మనకు అవి కుళ్ళిపోయి మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువుల యొక్క పెరుగుతుంది. ఇదే కాకుండా మనకేంటి అని అంటే ఈ పంట వ్యర్థాలను ఎండిన తర్వాత ఇతర ఎరువులుగా వర్మీ కంపోస్ట్ గా తయారు చేసుకోవడానికి FIM తోటి కలుపుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా కొంతమంది రైతులకు మనకి ఎక్కువగా పత్తి కట్టె, మొక్కజొన్న కట్టె లాంటివి ఉంటే వీటిని మనకి డ్రమ్ములలో కాల్చి బయోచార్ గా ప్రిపేర్ చేసుకుని ఈ బయోచార్ ను కూడా మనకి పంటకు వేసుకున్నట్టయితే మనకు నత్రజని శాతం పెరుగుతుంది, అలాగే ఆర్గానిక్ కార్బన్ కూడా నేలలో పెరుగుతుంది. కాబట్టి రైతులు డైరెక్ట్ గా కాల్చకుండా వీటిని కన్వర్ట్ గా చేసుకుంటే పంట వ్యర్థాలను మనకి ఇంకా ఎక్కువగా అధిక దిగుబడి సాధించవచ్చు, కొంతవరకు మనకు ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు.
1: ఇది ఈ విధంగా ఉంటే మనకు రైతులు పంట దిగుబడి ఎక్కువ రావాలంటే ఎక్కువ ఎరువులు వాడాలనేటువంటి అపోహలో ఉంటారు. మరి ఈ సమతుల్య ఎరువులు వాడాలంటే ఎటువంటి చర్యలు పాటించాలి? అదే విధంగా ఈ విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా మనం చేసుకోవాలంటారు?
0: అయితే సార్, మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఎరువులు రైతులు సాధారణంగా

0: రకంగా ఎకరానికి ఇన్ని ఎరువులు వేయాలనేది గ్రుడ్డిగా నమ్ముతున్నారు. అలా కాకుండా ప్రతి రైతు మనకి ఈ వేసవిలో ఈ సమతుల ఎరువులు వాడాలి అని అంటే ముందస్తు ఏంటి అని అంటే మట్టి పరీక్ష చేయించుకోవాలి. సో ఈ మట్టి పరీక్ష చేయించుకోవాలి అని అంటే రైతులు మనకి ప్రధానంగా మన పొలం నుండి వెళ్ళి శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు చెప్పిన విధంగా మట్టి నమూనాను సేకరించి ఆ మట్టి నమూనాను మనకి దగ్గరలో ఉన్న వ్యవసాయ పరీక్ష కేంద్రాలకు కానీ మట్టి పరీక్ష కేంద్రాలకి పంపించేస్తున్నట్టు కృషి విజ్ఞాన కేంద్రాలకు పంపించేస్తే మట్టి శాంపుల్ కి టెస్ట్ చేసి మనకు సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయిల్ హెల్త్ కార్డు ఆధారంగా రైతులు మనకి ఎరువులను వాడాలి. ప్రధానంగా మనకు చూసుకున్నట్టయితే మన సాయిల్ హెల్త్ కార్డు లో నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు మనకి ఉదజని పిహెచ్ అంటాము, ఈ పిహెచ్ యొక్క సూచికలు ఉంటాయి. సో ఈ ఎండాకాలంలో కనుక చూసుకున్నట్టయితే రైతులు మనకు పిహెచ్ ఆధారంగా చూసుకుంటే అయితే తక్కువ పిహెచ్ మనకు 5 నుంచి 6 మధ్యలో పిహెచ్ అంటే మనకు ఆమ్లజనిత నేలలు అంటాం, 8 నుంచి 2 కంటే ఎక్కువ పిహెచ్ కనుక ఉన్నట్టయితే మనకు క్షార నేలలు అంటాం. సో ఎక్కడైతే ఈ ఆమ్లజనిత నేలలు ఉంటావో ఈ ఆమ్లజనిత నేలలు ఉన్న రైతులు వాళ్ళ పంట పొలాల్లో గనక సున్నం మనకి సున్నం తీసుకొని నేలలో పంట వేసే 2 నుంచి 4 వారాల ముందు వేసి బాగా కలియదున్నాలి. సో ఈ ఇది కనుక తక్కువ మనకి సాధారణంగా వరి పంటకైతే 1 నుంచి 2 టన్నులు 1 హెక్టార్కి 2.5 ఎకరాలకు సున్నం వేయాలి, సున్నం వేసుకొని కలియదున్నుకోవాలి. లేదు అనుకుంటే మొక్కజొన్న అయితే మనకు 1 నుంచి 2 లేదు పత్తి అంటే 2 నుంచి 4 టన్నుల యొక్క సున్నం కలుపుకొని కలియదున్నుకోవాలి. ఒకవేళ మనకు ఉదజన సూచిక సాయిల్ హెల్త్ కార్డులో 8.2 కంటే ఎక్కువ వచ్చినట్టయితే రైతులు మనకు జిప్సంను వాడాలి. సో ఈ జిప్సం కనుక చూసుకున్నదైతే తక్కువ జిప్సం, మధ్యస్థ జిప్సం, ఎక్కువగా జిప్సం అనేది ఈ క్షారత గాఢత ఆధారంగా వేసుకోవాలి. పత్తి పంటలు కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి వరంగల్, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి ప్రధానంగా పండిస్తారు కాబట్టి మనకి వరి పంటకైతే 2 నుంచి 5 టన్నులు, ఆ తర్వాత పత్తి పంటకైతే 5 నుంచి 10 టన్నులు, మొక్కజొన్న పంటకు అయితే మనకి 3 నుంచి 5 టన్నుల జిప్సం 2.5 ఎకరాలకు వేసుకున్న కలె దున్నుకున్నట్టయితే మనకి ఈ జిప్సం గాని తర్వాత సున్నం గాని ఆమ్ల నీళ్ళల్లో తర్వాత ఈ జిప్సం తక్కువగా ఉన్న క్షార నీళ్ళలో వీటిని కలిగి దున్నుకున్నట్టయితే రైతులు తర్వాత వచ్చే మనకు చాలా వరకు ఎరువుల యొక్క వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
1: అంటే మనకు ఈ ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, అదే విధంగా విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలను కూడా మీరు చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే ఈ వేసవిలో రైతులు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు పంటకు ముందు ఇవి చేసుకుంటే అధిక దిగుబడి రావడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాలను మా శ్రోతలకు, రైతు సోదరులకు మీరు వివరించినందుకు గాను, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకు విచ్చేసి తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగూర్ల రాజు గారితో పరిచయం విన్నారు కదా. పరిచయకర్త శ్రీ మూర్తి చిరంజీవి. ఇప్పుడు వినండి వేసవిలో ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువరైతు జట్టి రాజేంద్ర గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మూర్తి చిరంజీవి.
3: మనము హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువరైతు జట్టి రాజేందర్ గారితో మనము ఈ మొక్కజొన్న పంటలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి వారి అభిప్రాయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీరు మొక్కజొన్న పంటలే కాకుండా ఇతర పంటలైనటువంటి వరి, పత్తి వంటివి కూడా వేసి అధిక దిగుబడి అనేటువంటిది సాధిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ వేసవిలో మొక్కజొన్న పంట పండించి అధిక దిగుబడి సాధించడం జరిగింది. మరి ఎటువంటి మొక్కజొన్న పంట వేశారు, ఏ విధంగా దాని దిగుబడి సాధించారు అనేటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: చెప్పండి రాజేందర్ గారు, ఇప్పుడు మీరు మొక్కజొన్న పంట అన్నప్పుడు ఎటువంటి మొక్కజొన్న పంటను మీరు వేయడం జరిగింది?
4: మొక్కజొన్న పంట ఇప్పటిదాకా అందరూ రైతాంగం అంతా కూడా పంట వేసుకోవడం, తీసుకోవడం, దిగు అంతా కూడా క్లోజ్ అయిపోయిన సందర్భం. మొక్క ఎండింగ్ స్టేజ్లో ఉన్నది, అంతా కూడా కల్లాలు కానీ ఎక్కడైనా ఏ ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే ఈ మన సీజన్లు ఎక్కడైతే కూడా ఉన్నారో ఇక్కడ మన వరంగల్ ప్రాంతంలో ఇటు సైడ్ ఎక్కువ కూడా ఇప్పుడు మొక్క అనేది బాగా తర్వాత సీడు, హైబ్రిడ్ సీడు, తర్వాత మగ ఆడి అనే విత్తనాలు కూడా బాగా వచ్చి రైతులకు కొంచెం లాభసాయిటీగా అనేది జరుగుతుంది. ఎకరాకు దాదాపు ఒక్కొక్కరు 40 క్వింటాలు 45 క్వింటాలు మినిమం 35 క్వింటాల నుంచి పోనే మంచిగా ఉండే సార్. వాతావరణం సహకరించింది, వర్షాలు పడలేదు, తుఫాను రాలేదు. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎఫెక్ట్ మనం వాతావరణం నుంచి వచ్చి ఉంటుంది, ప్రకృతి దిబ్బ కొట్టే. కానీ ఈ సంవత్సరం విత్తిన ఇప్పటి వరకు అయితే మన ప్రాంతంలో వర్షం చిన్న

కూడా పడని పరిస్థితి ఉన్నాయి. రైతులు ఒక ఆదాయం అయితే ఈ సంవత్సరం అయితే మక్కదన్న మంచి ఆదాయం పొందిల ఎకరాకు దాదాపు 60-70 వేల రూపాయలు ఇంకా తీసుకోగలరు. అంటే మంచి అంటే దాని టైంకు పనిచేసిన వాళ్ళు దానికి సంబంధించిన ఏది కావాలంటే అది అందించి రైతు ఆ ఇన్ టైంలో చేసిన రైతులు మాత్రం ఇలా మంచి మక్కదార మంచి లాభం తీసుకున్నారు. దాంట్లో కూడా వెరైటీ వెరైటీ రకాలు విత్తనాలు వచ్చి ఇలా మార్కెట్ లో వాల్యుబుల్, ఎందుకంటే మగ ఆడ అనేది సీడ్ విత్తనాలు పెడితే డైరెక్ట్ కంకిట్లో ఇవ్వడంగా బెండు కంకి వాళ్ళు తీసుకుపోయి కూడా తీసుకొచ్చి రైతులకు కూడా కొంచెం లాభదాయకంగా ఉన్నది. కష్టం ఉన్నా లాభం అయితే ఉన్నది. గతంలో అంత ఇబ్బంది అయిన వాతావరణం ఇబ్బంది అయిన

0: ప్రాథమికంగా రైతులు ఆనందంగా ఉన్నారు.
1: అంటే మీరు మొక్కజొన్న పంటలో మేల్ ఫిమేల్ అంటే ఆడ మొగ మొక్కజొన్న పంటను వేయడం జరిగింది అంటున్నారు. అయితే ఈ ఆడ మొగ మొక్కజొన్న పంటను వేసేటప్పుడు దుక్కిలో ఏ విధంగా చదును చేసుకోవాలి, మరి ఎన్ని ఆడసాళ్లకు ఎన్ని మొగసాళ్ళు అనేటువంటిది పెట్టుకోవాలంటారు?
0: ఇప్పుడు అంటే ఒక్కొక్క సీడ్కి ఒక మగ ఆడ అంటే ఫీమేల్ మేల్ పెట్టిన సందర్భంలో ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఒక ఐడెంటిటీ తోటి ఉన్నది. ఒక్కొక్క దానికి ఒక 10 క్లాజులు, మన 10 లేదు ఇంకొక దానికి 8, మినిమం 12, ఇట్లా ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక 10 ఫీమేల్ వేసుకుంటే ఒకటి ఒక లైన్ మేల్ వేసుకునే సందర్భం. అంటే కంపెనీలు బట్టి, దాని ఉన్న పరిస్థితి బట్టి, అక్కడ నేల సారవంతాలు బట్టి, ఒక్కొక్క నేల మంచి బలమైన నేల ఉన్న దాంట్లో బలంగా ఉంటారు కాబట్టి కొంత ఒక సాలు ఎక్కువైనా దూరం అంటే 10 ఉండదు, దాని ఎగ్జామ్ 12 వేసుకుంటారు. లేదు కొంత మామూలు నేల దాంట్లో 8 సాలు వేసిన తర్వాత ఒక మేల సందర్భం ఖచ్చితంగా తీసుకుంటారు. మనం కామన్ గా మనం వానాకాలం స్టార్ట్ అయిన పత్తిలు పెట్టిన తర్వాత అందరు కూడా నవంబర్ వరకు అందరు పత్తులు తీసేసి మళ్ళా మొక్కజొన్నకు ఎట్లయితే కూడా ప్రిపేర్ అవుతారు, నేలను ఎట్లయితే దున్నడం కానీ దాంట్లో బలం చేకూడడం కానీ పేడ కానీ గొర్రెల మందలు కానీ లేదా బర్ల పెండ కానీ ఇదైతే కూడా చేసుకుంటారు. మంచి దుక్కి కూడా ఒకటికి 2-3 సార్లు దున్ని దాన్ని మంచిగా ఎండాలి, ఏదైనా చెత్త చెదారం లేకుండా అంతా కూడా చేసుకుని దుక్కి మంచిగా ఎండితే, మంచిగా ఎండడం వల్ల ఏంటంటే మళ్ళీ వాటర్ పర్సెంటేజ్ ఉండి భూమిలో మనకు పంటకు ఉపయోగపడే రకరకాల క్రీములు అన్ని కూడా అయి మనం వేసుకున్న విత్తనాలు మంచిగా ఉంటాయి. భూమి ఖచ్చితంగా ఎండాలి. కొంతమంది ఈ పత్తి అయిపోయిన తెల్లారే దాన్ని అల్లనే కొట్టేసి మళ్ళీ తెల్లారే 4-3 రోజులకి వెళ్ళడం వల్ల కొంచెం ఆ పురుగు అనేది కూడా మా మట్టిలోనే ఉండి మొక్కకు ఇమీడియట్ లా కూడా మళ్ళీ ఇబ్బంది, మొక్క చేను పెట్టగానే మొలవగానే దానికి మళ్ళీ పురుగు రావడం జరుగుతాయి. కానీ మొక్కజొన్న కానీ ఏ పంట వేసినా మిశ్రమ పంటలు అయిపోయిన తర్వాత అయితే కూడా మనం ఒక పంట మారవాలి, నెలల కంపల్సరీ ఒక పంట అయిపోయాక ఇంకో వేరే పంట వేసుకుంటేనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది ఈజీ అవుతుంది. ఎప్పటికీ రొటీన్ కాకుండా మిశ్రమ పంటతో పాటు తర్వాత మార్పి అనేది, పంట మార్పి అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. దాని వల్లనే మంచి ఇప్పుడు అందరూ మొక్కలు వేసేయాలి, మంచి దున్ని మంచి వాతావరణం బాగా సహకరిస్తుంది. ఇప్పటికి ఫ్లవ్లు కానీ డిస్కులు కానీ మంచి వేసేసి ఆ మొక్క మంచిది ఒక ఫీట్ ఫీట్నర మట్టి రొటేషన్ అవుతుంది కాబట్టి మంచి మట్టి ఎండడం వల్ల వాళ్ళకు గడ్డి పడది, మంచి మట్టిలో కావాల్సిన చేనుకు కావాల్సిన కీములు కీటకాలు పోషకాలు అన్ని కూడా మట్టిలో రొటేషన్ అవుతుంది. కొంత రైతులు ఏం చేస్తారంటే రొటేషన్ పద్ధతిలో అంటే ఏ నీల మట్టి కొంత పిండి కూడా వేయాల్సి అవుతుంది, యూరియా కానీ డిఏపి కానీ పొటాస్. కొంతమంది ఎంత ఎక్కువ మోతాదు చేస్తారు రైతులు, కొంతమంది పెంట పోసిందంటే పెంటతో కొంత ఉంటారు, ఇంకొందరు గొర్రెల మంద బర్ల మందతో కొంతమంది చేస్తారు. కానీ అన్ని మందులు పెట్టిన కొంతమంది కూడా ఎక్స్ట్రా కూడా ఇంకా పిండి అనేది అంటే మట్టిని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. కానీ ఈ భూమిని మనం రొటేట్ చేయడం వల్ల ఆ పంటలో ఉండవలసిన పొటాషియం కానీ డిఏపి కానీ ఏదైతే కానీ రొటేషన్ పద్ధతిలో మళ్ళా నెక్స్ట్ ఇయర్ పంటకు కంపల్సరీ మనకు పంటకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా నేలను కలదున్ని మంచిగా చేసుకుని వేస్తే ఈ సంవత్సరం పెట్టిన పంట చల్లిన ఎరువులని కూడా మరో పంట కూడా ఉపయోగపడుతుంది. ఇది శాస్త్రవేత్త అందరు కూడా మనకు చెప్తున్నారు. ఇష్టం ఉన్నట్టు ఫర్టిలైజర్ వాడద్దు, ఇట్లా ఏది కూడా వాడకనేసి ఏదున్నా కూడా స్థానిక అధికారులను సలహా సూచనల మేరకు భూసార పరీక్షలు చేయించుకొని మనం వాడుకుంటే రైతులు కూడా కొంత పెట్టుబడి తగ్గించుకునే విధంగా జరుగుతుంది.
1: ఇది అంతా కూడా మీరు పంట మార్పిడి ఇట్లా అంతా బాగానే ఉంది. అయితే మీరు ఇప్పుడు అన్నట్టు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా మీరు మేల్ ఫీమేల్ వేస్తా ఉన్నారు అని చెప్పారు. అయితే మీరు వేసినటువంటి పంట ఎన్ని ఆడసాళ్లకు ఎన్ని మొగసాళ్ళు అనేటువంటిది వేయడం జరిగిందంట?
0: మేము వేసిన పంట దాదాపు 10 లైన్లకు 10 ఫీమేల్ ఉంటే ఒక మేల్ వేసినాం. మాది మంచిగానే ఉంటుంది ల్యాండ్, అంటే మా బలమైన ల్యాండ్ కాబట్టి మేము 10 ఇవన్నారు, ఇక కొందరు 8 వేసినాం. ఇంకా కొంతమైన మెయిన్ ఉండే ల్యాండ్ 10-12 అట్లే ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి వర్షాలు లేకపోవడం, వాతావరణం సహకరించడం, ఆ కంపెనీ వాళ్ళే పెట్టుబడి అందియడం కూడా కొంత సహకారం ఉన్నది. అంటే మనకాడ మన నేలల్లో సీడ్ అనేది కూడా మంచిగానే ఈ వాతావరణం తట్టుకొని కొంచెం రైతులకు లాభసడ్డే విధంగానే ఉన్నది.
1: అంటే ఇప్పుడు మీరు విత్తనాలు మేల్ ఫిమేల్ వేసారు, అంటే 10 సార్లకు ఒకటి మేల్ లాగా వేయడం జరిగింది. అంటే ఈ విత్తనాలు విత్తుకునేటప్పుడు మీరు ఏ విధానాన్ని అవలంబించడం జరిగింది?
0: మనం మామూలుగా వేసే విధంగా మా గింజలు అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. ఎకరానికి ఇంత బ్యాగ్ అంటే 5 కిలో బ్యాగ్, తర్వాత ఫిమేల్ తిందా మేల్ తిందా అని కూడా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు మనకు రైతుల దగ్గరకు వస్తారు. ఎన్ని ఎకరాలు ఇస్తాను, ఎన్ని గింజలు పడతాయి, ఎంత పడే ఎంత వేయాలని కూడా. మన పాతకాలం పంటలు ఇక్కడ నాగడి సాలు లేదా చేత పెట్టడం, చేత పెట్టుకోవడం పోవడం, తర్వాత నాగడి సాలు వెళ్ళడం, అయితే 10 సార్లు అయినా కూలర్లు కొంచెం గుర్తించుకొని 10 సార్లు అయినా ఒకటి ఫిమేల్ మేల్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. దానికి దీని తేడా ఇది. తర్వాత మనం కూత దశ అయితే ఏదైతే కూడా పీసు తోడి టైంలో పూత కత్త ఉంటుంది మొక్కజొన్న, కానీ ఆ పూతనంతా తీసేసే కంపల్సరీ చేయాల్సిందే.
1: ఇప్పుడు మీరు విత్తనాలు వేసేటప్పుడు 10 ఆడసాళ్లకు ఒకటి మొగసాళ్ళు అనేటువంటిది వేస్తా ఉన్నారు. ఈ 2 విత్తనాలు ఒకటేసారి వేసుకోవాలా, ఒకటి ముందు ఒకటి తర్వాత వేసుకోవాలి?
0: ఒకటేసారి బాగా వేసే రోజే విత్తనాలు వేసే రోజే ఒక 10 సార్లు అయిపోయినాక 11 సార్లు మొగ తీసుకోవాల్సిందే కంపల్సరీ, మేల్ వేసుకోవాల్సిందే. అంతే తప్ప దానికి వేరే మళ్ళీ ఏమి ఉండదు, అదే రోజు వేసుకొని అదే రోజు చేసుకుంటారు.
1: మరి ఈ ఆడ మొగ మీరు మొక్కజొన్న పంట విత్తినప్పుడు ఈ పంట ఎదగడానికి గాను

0: ముఖ్యంగా ఈ వేసవిలో నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేపట్టాలి, ఈ నీటి తడులు అనేటువంటి ఏ విధంగా అందించాలంటారు?
1: నీటి తడు అంటే సపరేట్ అని ఏముండదు, మనం పాతకాలం నుంచి మొక్కజొన్నలు ఎట్లుంటే అట్లే ఉంటాయి. కాకపోతే టైం డేట్ కూడా ఇస్తారు వాళ్ళు, మొక్కజొన్న ఏ రోజు ఇస్తానో ఏ రోజు ఇవ్వాలో అదే డేట్ ఇస్తారు. మనం అంత ముందుకు లోకల్ పంట కదా సార్, ఇంకా 10 రోజులు ఎక్కువైనా తక్కువైనా కదా. ఈ ఏదైతే కూడా ఫీమేల్ మేల్ వచ్చినాక వాళ్ళు రోజు వేసిన రోజు నుంచి మనం ఏ రోజు క్రాప్ తీసుకోవాలని కూడా కంపెనీ వాళ్ళు మనకు డేట్ ఇస్తారు. అంతే, దానికి ప్రాబ్లం ఏముండదు. ఆ డేట్ ప్రకారం దాని వాటర్ ఎట్లున్నది కంపెనీ వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తారు.
0: అంటే మొక్కజొన్న పంటకు ఎన్ని నీళ్లు తడలు అవసరం, వీటికి ఎన్ని నీళ్లు తడ అవసరం పంట అయిపోయాయి?
1: కొన్ని భూములల్లో దాదాపుగా మనం ఎట్లాగో సాలు రెడీ చేసుకుని చేస్తాం, తన ముడిసినాక 20 రోజులు 15 రోజులకు, లేదా కొన్ని చౌక లాంటి మట్టి దూడుదొంట్లో 20 రోజులు తడగొడతారు, రాగడి అంటే 4 రోజులు తడగొడతారు, ఒక 4 తల్లల్లో రాగడలలో కూడా కొడతారు. అంటే సీజన్ బట్టి కాబట్టి అప్పుడు వాతావరణం కూడా కూల్ ఉంటుంది కాబట్టి ఉండేది. సీడ్ కూడా అదే టైం ఇస్తారు వాళ్ళు, మరి ఎండలు టైం దాకా ఇయ్యరు, ఈ టైం దాకా మే దాకా ఏప్రిల్ దాకా అనేది సీడ్ పెట్టరు అది, కాబట్టి వాళ్ళు 4-5 తల్లతో క్లోజ్ చేస్తారు.
0: అంటే ఈ విధంగా నీటి యాజమాన్యం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మరి ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేసుకుంటారు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎరువులను వాడడం అనేటువంటిది జరుగుతుంది?
1: ఇప్పుడు మనకు సీడ్లు అంటే మామూలు మా పూర్వం ఏదైతే మొక్కజొన్న విధానం ఉన్నదో భూమిని దున్నుకోవడం, దాంట్లో ఎరువులు మనం ఇంట్లో ఉన్న పేడని కాబట్టి బర్రెలది కానీ గొర్రెలది కానీ వేసుకొని కళ్ళ దున్ని దుక్కి వేయడం చేయడం అది జరుగుతుంది. ఆ తర్వాత కూడా మొక్క వాళ్ళు కలిపిన సీడ్లనే రకరకాల మందులతోటి ఆ గింజలు వస్తాయి కాబట్టి ఆ గింజలు మూలిసినాక ఏమైనా పురుగు పిచ్చికారికి ఆ కంపెనీ వాళ్ళు ఏదైనా పురుగు డామేజ్ ఎక్కువ ఏమైనా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మందిస్తారు. లేదు అంటే పెరుగుతున్నా కూడా ఇలా అందరూ వేసే విధంగా డాక్టర్లు మన పురుగు లోపల లద్దె పురుగు లాంటి లోపల రాకుండా అదంతా కాండం పురుగు రాకుండా ఆ మందు ఇస్తారు, అది ఇస్తారు. తర్వాత మనం కొంచెం పూత దశ వచ్చే వరకు కూడా వాళ్ళకి అంటే ఎప్పటికీ ఆ సూపర్వైజ్ ఉంటుంది. అంటే నీళ్ళ బట్టి మన ఫర్టిలైజర్ మందు తర్వాత మన డిఏపి కానీ పొటాష్ కానీ మన ఏదైతే కూడా పూత దశకు వస్తుందో ఏదైతే తలసించు అనేది మొక్కజొన్న అని ఉంటుంది, తలసిని పెరిగితే గ్రోతింగ్ రావాలంటే మందు ఇస్తారు. అంటే మనం వేసుకోమంటారు గ్రోతింగ్, కొన్ని బలమైన నీళ్ళు ఉంటే దాదాపు ఆ సీడ్ మంచిగా 8 ఫీట్లు 6 ఫీట్లు అట్లా మినిమం పెరుగుతుంటది, 10 ఫీట్లు 15 ఫీట్లు కూడా పోతా ఉంటది. అంటే ఒక పెద్ద సీడ్ లాంటి మంచి బలమైన భూములలో ఆ సీడ్ అంటే మామూలుగా 6-7 ఫీట్లలో 5 ఫీట్లలోనే ఉంటాయి కొన్ని కంపెనీలు, కాబట్టి ఇటు చేయడం తీయడం కానీ ఈజీ అవుతుంది. కొన్ని కంపెనీలు కంకి మొత్తం బూరు తీసి తీసుకుపోతారు, కొన్ని బూరుతో తీసుకుపోతారు, కానీ ఇమీడియట్ లో తీసుకొని ఆ మార్కెట్ రైతుల దగ్గర నుంచి ఇమీడియట్ అయితే మార్కెట్ అయితే ఇది కంపల్సరీ.
0: అంటే మరి ఇప్పుడు ఈ పంట ఎదిగిన తర్వాత ముఖ్యంగా కోత అనేటువంటిది ఏ విధంగా కోస్తారు, ఎప్పుడు కోత అనేటువంటిది కోసుకోవాలి, కంకితో అనేటువంటిది కోస్తా ఉన్నారు, మరి కంకితో కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేల్ కు ఫీమేల్?
1: ఫీమేల్ కంపెనీ వాళ్ళు డేట్ ఇస్తారు మనకు, ఏదైతే కూడా విత్తనం నాటిన రోజు నుంచి అయిపోయి క్లోజ్ వరకు ఇస్తారు. ఆ గ్రోతింగ్ అయినా అయిపోయిందా క్లోజ్ అయినా అప్డేట్ మనకు ఒక సూపర్వైజర్ గా 2-3 వేలకు ఒక క్యాండిడేట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 3 నెలలు కంపల్సరీ వాళ్ళు మన చేతిలో ఉంటారు కాబట్టి ప్రతి చెప్తారు డేట్ ఇచ్చినాక. ఫీమేల్ అనేది మనకే లోకల్ లెక్క సరే, మేల్ అనేది లోకల్లోనే తీసేసుకోవచ్చు, లోకల్నే కోసం లోకల్ మాది ఆనే ఉంటది. ఫీమేల్ మాత్రం కంపల్సరీ కంపెనీ వాళ్ళే మనకి సజెషన్ చేస్తారు, సజెషన్ ప్రకారం మనం తీసి పక్క పెట్టినంటే కంపెనీ వాళ్ళే దానికి సంబంధించిన సంచులు కానీ ప్రొవైడ్ చేసుకుంటారు మనకు. ఆ చేత మనం దాన్ని కంపెనీ వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు, ప్రతి విలేజ్కి వెళ్ళింది అని చెప్పి ఒక డంపు చేపిస్తారు, అదంతా లారీ తీసుకుని వెళ్ళిపోతుంది.
0: ఒక ఎకరానికి ఎన్ని క్వింటాళ్ళ వరకు ఈ కంకితో కూడినటువంటి మొక్కజొన్న దిగుబడి అనేటువంటిది రావడం జరుగుతుంది? ముఖ్యంగా ఎంత పెట్టుబడి పోను, ఎంత మిగులుబాటు అనేటువంటిది ఉండే అటువంటి ఆస్కారం ఉంటుందంటారు?
1: ఇప్పుడు ఎకరాకు దాదాపు చాలా మందికి 80,000-70,000 రూపాయలు అంటే బలమైన భూమి ఉండడం వల్ల 80-90,000 దాకా కూడా వస్తుంది, దాదాపు 50-60 క్వింటాలు లేదా 40 క్వింటాలు, ఏ తక్కువ ఉంటే కూడా 35 క్వింటాలు కూడా ఉన్నాయి సందర్భం. కానీ మంచి రేటు ఉన్నాయి కాబట్టి మంచి సారవంత భూమిలో 100,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 100,000 ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంత పాజులు చేసి వాళ్ళ వర్షాకాలం ఏ పంట పెట్టకుండా కాలి గుంచి భూమిలో బలాన్ని పెంచుకునే విధంగా కొంతమంది రైతులు ఉంటారు. కొంతమంది ఎక్కువ మొక్కజొన్న పండితే దాలు అంతా ఎందుకనేది కూడా కొంతమంది ఉంటారు. ఎకరాకు 100,000-120,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. ఈ 2 పంటలు వేసి పెట్టుబడి పెట్టి ఇబ్బంది ఏదో ఒక పంటతో హాయిగా ఉండొచ్చు. దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ వేసుకుంటే మార్చి లోపు అయిపోతే నీడ టైంలో పంటలు క్లోజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక మనకి ఏదైతే కూడా బెండు కంకి కాబట్టి ఖచ్చితంగా మంచి రేటు, ఎకరాకు 50 క్వింటాలు 45 క్వింటాలు ఖచ్చితంగా కూడా అందుకునే ఆస్కారం ఉంటుంది. లాస్ట్ 40 క్వింటాలైనా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక లాస్ట్ అంటే మామూలు నీళ్ళలో పండే పంట కూడా 40 క్వింటాలు వేసుకున్న మంచి లాభం ఉంటుంది.
0: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి మేల్ ఫీమేల్ ముఖ్యంగా ఆడ మొగ మొక్కజొన్న పంటలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను మా రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు వేసవిలో ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువరైతు జట్టి రాజేంద్ర గారితో పరిచయం విన్నారు కదా, పరిచయకర్త శ్రీ మూట చిరంజీవి.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:45 వస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
3: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కని షిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోనూ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అన్నమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్లు ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ నేమ్తో పిలవడం జరుగుతుంది. సో వెనకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనకటిలో ఏం చేద్దామంటే దుంపట్లు బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఉన్నికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణా ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగింది అన్నమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మేల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకి కాస్ట్ పెట్టిన సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఏమంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో

0: దీని ఒక మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అంటే ఫ్లేవర్, ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసం దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకకపోవడం దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా అంటే ఇప్పటి నుంచి ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
0: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఇదివెను ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా దాంట్లో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో తొన్న నామ్స్ ఉంటాయండి, ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశు అధికారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది, నెంబర్ ఆఫ్ అక్కడ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాన్ని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
2: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతా కూడా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎనిమల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎనిమల్స్ పెంచడం జరిగింది. మీ రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంటే మేల్స్ మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని మీ అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25కి ఒక 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎనిమల్స్ దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తి గల రైతులు కనుక దక్కని జాతి పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని చూడవచ్చు ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పెట్టిన పిల్లలను ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఎనిమల్ దగ్గర నుంచి ఎనిమల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుంది అనమాట.
2: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అండి, ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎనిమల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇస్తూ ఇది కంటిన్యూస్ ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వడం కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు, కాకపోతే మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
2: లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
3: నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన

0: ప్రోగ్రామ్ ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ NLM ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికీ తెలిసిందే. మరి ఈ గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం. కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా డెక్కన జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కన జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడగొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కన జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతే కాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కనీ జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ హే ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ NLM లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందులు పెంపకానికి కావాల్సిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంస ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు కానీ కర్ణాటకలో ఉన్నాయి మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని, అక్కడున్న అస్సాం, మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.
3: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా దళపతి ఈ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా అంబాల గ్రామం శ్రీరాములపల్లి నుండి ఖ్యాతం రవీందర్, స్వరూప, సతీష్, మమత, సుమన్, స్రవంతి, రాజేష్, లక్ష్మీ, సహస్ర, స్టామినీ స్త్రీ, శ్రీ అంచిత, రిస్విక్, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట వర్షం ఈ చిత్రం కోసం చిత్ర రఖీబ్ ఆలం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కేశవపూర్ గ్రామం నుండి భువనగిరి శంకర్, భాగ్య, సమత, పరశురాములు, రేణుక, మమత, సాంబరాజు, గణేషు, అనన్య వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట బాహుబలి 2. ఈ చిత్రం కోసం శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన ఎంఎం కీరవాణి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి మార్త, లలిత, ఐలయ్య, కుమార్, విక్కీ, హర్షిణి, సుజాత, సదానందం, లక్ష్మీ, రాజయ్య వీరందరి కోసం ఈ పాట.

0: 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వొస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా శ్రీరాములపల్లి గ్రామం నుండి దాసిచందర్, నిర్మల, శివ, ప్రసాద్, సాయికుమార్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట పిదరాయుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం జల్లి గ్రామం నుండి సంగం రమేష్, జక్కయ్య కాంబ్రం, కాసాని శ్రీను, ఆకుల మహేష్, నూనె తిలక్, తుమేటి మధు, పులిషేరు నరేష్, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట జీన్స్. ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి పాడిన ఏం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం నుండి కందకట్ల గోపాల్, వెంకటేష్, పద్మ, రాజేష్, నరేష్, కళ్యాణి, బిట్టు, శివ, బిరుగు సాంబయ్య, సుదర్శన్, శకుంతల వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట జగదేక విరుడ తిలోక సుందరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా రాజాపురం గ్రామం నుండి చీకిరాల వెంకట్ స్వామి, వివేక్, ధనుష్, హిమాంశు మరియు వారి మిత్రబృందం వీరందరి కోసం ఈ పాట.

ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కార్యక్రమంలో తర్వాతి పాట ఒకే ఒక్కడు ఈ చిత్రం కోసం ఎస్ జానకి శంకర మహాదేవన్ పాడిన ఎస్ఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, హర్షవర్ధన్, లావణ్య, అక్కలక్ష్మి, అన్న సోమశేఖర్, యశోద, సుప్రియ వీరందరి కోసం ఈ పాట.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

చిత్రం నుంచి ఎస్పి చరణ్ హరిణి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరిన శ్రోతలు హన్మకొండ జిల్లా ఐనవోల్ మండలం నుండి వనమాల కనపర్తి, రిపిక, శివరాజు, శ్రీహిత, మేఘశ్రీ, బాబు, సుశీల, నగేష్, సుష్మిత, స్మార్టీ, అన్నపూర్ణ, ఉల్లాసిని, జున్ను, నరేష్.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టీవీ శంకర్ నారాయణ గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు టి శంకర నారాయణ గారి గాత్రం విన్నారు కదా. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కలిసి ఉంటే కలదు సుఖం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాతి పాట కులగోత్రాలు ఈ చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: ಚಕ್ರವರ್ತಿ.
1: దానికి నిపుణుడు ఎవ్వడు?
2: ధర్మజుడు.
3: ధర్మజుడు
0: తప్పు తప్పు. శకుని.
4: శకుని
1: అన్నదమ్ముల పోరాటంలో సందు చూసుకుని కూల్చిందెవడు?
2: భీముడు.
3: భీముడు
0: తప్పు తప్పు. రాముడు.

కార్యక్రమంలో చివరగా ధనమా దైవమా ఈ చిత్రం కోసం క్షమించాలి, వాగ్దానం ఈ చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన దాశరథి గీతం సంగీతం పెండ్యాల.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. జై హింద్.